శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ఎఫ్ఎం ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 27వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 5 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: సంకష్టహర మహాగణపతి దేవాలయంకి రావడం జరిగింది. లోకల్ కామారెడ్డి జిల్లాలో లోకల్లోనే హౌసింగ్ బోర్డు కాలనీ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్వామి. ఇక్కడ చాలా మొదటిసారిగా వచ్చాను నేను, చాలా అద్భుతంగా చూస్తా ఉంటే వేలాది భక్తులు, ఈ భక్తులను చూసి అరే ఇంత మహిమ గల్లది అసలు ఏంది అని చెప్పేసి లోపలికి వెళ్లేసరికి అంటే స్వామివారు స్వయంభుగా వెలిసిన శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయము. చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వినాయకుడు. ఆయన నిజంగా చెప్పాలంటే చాలా భక్తుల నోటైనాను స్వామివారి దగ్గరికి వెళ్లి స్వామివారి ముందు నిలబడి మొక్కు మొక్కి ముడుపు కడితే 41 రోజుల్లో కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల నోట్ల చాలా మంది నోట్ల నేను వినడం జరిగింది.
1: మీరు విన్న ఈ మాటలు ఈ శనివారం ప్రసారం కానున్న మన ఆలయాలు కార్యక్రమంలోనివి. తప్పక వినండి, తరించండి.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం భక్తి రంజని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరిన్ని దేవీ పాటలు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవీస్తుతి విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తిసుధ, ఈనాటి సూక్తిసుధను మనకు వినిపిస్తారు మహమ్మద్ అక్బర్ బాషా గారు.
1: విజ్ఞాన సంపదను మనిషి తన జీవితంలో పుట్టుక నుండి మరణించే వరకు కొనసాగించే నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా, శాస్త్ర సాంకేతిక రంగంలో ఎన్ని మార్పులు సంభవించినా, జ్ఞానాన్ని గురించి చర్చించేటప్పుడు ఈ విశ్వంలో మానవుడి స్థానాన్ని, స్థితిగతులను అవగాహన చేసుకోవటం తప్పనిసరి. అంటే మనిషి ఎక్కడ నుండి వచ్చాడు? మానవుణ్ణి సృష్టించింది ఎవరు? మరణం తర్వాత వేరొక జీవితం ఉందా అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు తెలుసుకున్నంత వరకు ఏ ఫిలాసఫీ తత్వశాస్త్రం విజయాన్ని సాధించలేదు. ఖురాన్ విద్య దృక్పథాన్ని సంబంధించి విషయాలను తెలియజేస్తుంది. ఖురాన్ ప్రకారం దేవుడు అల్లాహ్ మానవుణ్ణి తన దాస్యం కొరకే, తన ఆరాధన కొరకే సృష్టించాడని మనకు తెలుస్తుంది. నేను మానవులను మరియు జిన్నాతులను కేవలం నా దాస్యం కొరకు

0: నిన్నటే సృష్టించాను అని ఖురాన్లో అల్లాహ్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకా జ్ఞాన సముపార్జన అవసరం తెలియజేస్తూ, ఓ ప్రవక్త, జ్ఞానవంతులు జ్ఞానహీనులు ఇద్దరు సమానులేనా అని ఆదేశించడం జరిగింది. మరోచోట, ఓ అల్లాహ్, నాకు జ్ఞానాభివృద్ధి ప్రసాదించు అని వేడుకోవాలని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ మానవుణ్ణి ఈ భూమిపై తన ప్రతినిధిగా ప్రభువింపచేశాడు. ప్రతినిధి తన యజమాని యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా నిర్వర్తించాలి. అతనికి ఇవ్వబడిన అధికారాన్ని యజమాని యొక్క ఆదేశానుసారం చెలాయిస్తాడు. తాను చేసే ప్రతి పని యజమానికి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. మానవుడు దైవాదేశాలను తాను పాటిస్తూ తన అధీనంలో ఉన్న వారికి దైవాదేశాలను పాటించేలా చూడటం ప్రతినిధి యొక్క విధి. కావున దైవాదేశాలను అతి ఉత్తమ రీతిలో నెరవేర్చి తద్వారా దైవ ప్రసన్నతను పొందటానికి అవసరమైన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానం. దేవుని అస్తిత్వం, గుణగుణాలపై, దైవదూతలపై, దైవ గ్రంథాలపై, దైవ ప్రవక్తలపై, పరలోకంపై దృఢమైన విశ్వాసం ఉండాలి. అలాగే దేవుని ఏకత్వాన్ని ప్రకటించడం, నమాజ్ ఆచరించడం, జకాత్ చెల్లించడం, రంజాన్ ఉపవాసాలు, హజ్ యాత్రం చేయటం, దీనితో పాటు తల్లిదండ్రుల హక్కులు, సంతానం హక్కులు, భార్య భర్తల హక్కులు, పొరుగువారి హక్కులు, సహచరుల హక్కులు, బానిసల అనాథల హక్కులు, రోగుల నిరుపేదల హక్కులు చెల్లించాలి. అల్లాయే జ్ఞానానికి మూల బిందువు. మన జ్ఞానేంద్రియాలు, మేధస్సు, అనుభవం, జ్ఞాన సముపార్జన మాధ్యమాలు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ జ్ఞానానికి సకల విద్యాలకు మూలమైనది దైవవాణి మాత్రమే. జ్ఞానాన్ని ప్రాపంచిక లేదా ధార్మిక జ్ఞానంగా విభజించడం అవివేకం. కానీ జ్ఞాన సముపార్జనలో గల లక్ష్యమే దానిని ప్రాపంచిక లేదా ధార్మిక విద్యగా మారుస్తుంది. ఉదాహరణకు, ఒక డాక్టర్ గాని ఇంజనీర్ గాని ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి, తద్వారా దైవ ప్రసన్నతను పొందడానికి విద్య అభ్యసించినట్లయితే అటువంటి విద్య ధార్మిక విద్యగానే పరిగణించబడుతుంది. అలా కాక కేవలం ప్రాపంచిక ప్రయోజనాలు అంటే ధన సంపాదనే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంటే అది ప్రాపంచిక విద్యగా రూపుదాల్చుతుంది. చివరకు మనకు తెలిసేదేమిటంటే విద్య లేక జ్ఞానం అనేది దేవునికి మనిషికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసి దాన్ని దృఢపరిచేలా ఉండాలి. కానీ దేవునికి మనిషికి మధ్య దూరాన్ని పెంచేదిగా ఉండకూడదు.
1: మీరింతవరకు సూక్తిసుధ కార్యక్రమంలో మహమ్మద్ అక్బర్ బాషా గారు అందించిన హితోక్తులు విన్నారు.

హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి

0: చెంగల్పూడి అనిత వెల్లడించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాతి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వేళ దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉన్నదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
2: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ.
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం, అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ
4: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది.

0: జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10 మినిట్స్ 15 మినిట్స్ చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలని ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్దపడింది.
1: ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాతి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: రాష్టంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी उक्तवान् यत् भारतम् आपूर्ति श्रृंखलानां शस्त्रीकरणस्य मध्ये विश्वसनीयस्य अर्धचालक विनिर्माणस्य वैश्विक केन्द्र रूपेण प्रतिष्ठापितमस्ति. असौ उक्तवान् यत् विश्वं नूतनानां विश्वसनीय विनिर्माण केन्द्राणाम् अन्वेषणं करोति तथा भारतम् एतस्याः आवश्यकतायाः पूर्तये निरन्तरं सज्जीकरोति. सः प्रतिपादितवान् यत् महत्वपूर्णेषु उद्योगेषु भारतस्य प्रगतिः वैश्विकाः आपूर्ति श्रृंखलाः सुदृढीकरोति.

ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మహిళావాణి కార్యక్రమంలో ఆరోగ్యానికి పోషక ఆహారం శ్రీమతి సిహెచ్ హరిప్రియ మరియు డి నిర్మల గార్ల సంభాషణ వింటారు. 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 9:30 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 12:10 12:40 తిరిగి 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 3:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 20వ ఆసియా క్రీడలు 2026 జపాన్లో జరగనున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం కర్టెన్ రైజర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడవది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్

0: 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కీ సప్లై చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లై చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
0: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్ లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015 ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్ గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణా విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన

0: అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఓస్మాకోవ్ తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమాపేశమవుతారు. 2 దేశాల మధ్య దౌత్య సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా విందాం ఈనాటి ప్రత్యేకతలు. ఈరోజు 18 సెప్టెంబర్. మరి ఈనాటి ప్రత్యేకతలు ముందుగా ప్రపంచ వెదురు దినోత్సవం. నేలకు బలాన్ని, పర్యావరణానికి పచ్చదనాన్ని ఇచ్చే ప్రకృతి ప్రసాదం వెదురు. మరి పర్యావరణ హితమైన వెదురు ఉత్పత్తులను ఉపయోగిస్తూ ప్లాస్టిక్ను తరిమేద్దాం. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వెదురు వాడకాన్ని పెంచడం, అటవీ సంపదను కాపాడుకోవడం, గ్రామీణ ఉపాధిని ప్రోత్సహించడం ఈనాటి ప్రపంచ వెదురు దినోత్సవం ప్రధాన ఉద్దేశం. అలాగే మరి ఈరోజు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం కూడా. నీరు జీవనాధారం మాత్రమే కాదు, మన మనుగడకు అత్యంత ప్రాణాధారం. మరి జలవనరులను నిరంతరం పర్యవేక్షిస్తూ నీటి నాణ్యత, ప్రాముఖ్యత గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం, నీటి కాలుష్యానికి అడ్డుకట్ట వేయడం ఈనాటి ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువుల తామరా బురద పుల్ల.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334. డాక్టర్ బలరామ్ జాదవ్.
4: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
5: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
5: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
6: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
5: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
6: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
5: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ద్వారకానగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
4: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
5: దరమాండ్ షాప్,
4: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
5: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
4: ఏకైక కంపెనీ షోరూమ్
5: దరమాండ్ షాప్,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
5: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
4: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 9912317190.
7: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
5: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్థాల్టాపికల్ ఫాకల్ సర్జన్,
7: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 8639345694.
7: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
5: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
4: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాతలహరి.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం కళ్ళకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు చక్కటి సలహాలను వింటూ ఉన్నాం. ఈ రోజు కూడా కళ్ళకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ రోజు మరి ఈ డిజిటల్ ఐ స్టెయిన్ అంటే ఏంది, దీన్ని మనం ఏ విధంగా దూరం చేసుకోవచ్చు, దీని లక్షణాలు ఏంటి, పెద్దల్లో ఎలా ఉంటది, పిల్లల్లో ఎలా ఉంటది, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటది, మరి ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు ప్రముఖ కళ్ళ డాక్టర్ డాక్టర్ నవీన్ నూకల గారు నాతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డిజిటల్ ఐ స్టెయిన్ అంటే ఏంటి?
4: డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనేది ఏంటంటే డిజిటల్ స్క్రీన్స్ వల్ల, సపోజ్ టీవీ, ఫోన్ సిస్టమ్, ల్యాప్టాప్, వీడియో గేమ్స్, ట్యాబ్, ఐప్యాడ్, ఇవన్నీ డిజిటల్ స్క్రీన్స్ అన్నమాట. సో ఈ డిజిటల్ స్క్రీన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ చూస్తుంటామో అప్పుడు వాటి వల్ల ఐ మీద వచ్చే ప్రాబ్లమ్స్ నే షార్ట్ కట్ లో డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటాం మనం.
3: ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారు, ఎందుకంటే మీరు అన్నట్టు సెల్ ఫోన్స్, టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా డిజిటలైజ్డ్ అయిపోయినాయి. సో ఇందులో అనేక రకాల వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్లస్ జనరల్ గా చూసే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం ఈ ఐ స్ట్రెయిన్ అనేటువంటిది కంపల్సరీ అనేది తెలిసిపోయింది, ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చోవాల్సిందే, స్క్రీన్ ముందు కూర్చోవాల్సిందే, ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని పనిచేయాల్సిందే. సో ఇది తప్పని పరిస్థితి ఉంది. కాకపోతే దీన్ని స్ట్రెయిన్ నుంచి ఎట్లా తప్పించుకోవడానికి కొంచెం అవకాశాలు ఉండి ఉంటాయి. మరి ఈ డిజిటల్ స్ట్రెయిన్ అయినప్పుడు దీని లక్షణాలు మనం ఎట్లా గుర్తించవచ్చు?
4: చాలా మంచి ప్రశ్న అండి. డిజిటల్ ఐ స్ట్రెయిన్ వల్ల ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే కంప్యూటర్

0: కానీ ఏదైనా స్క్రీన్ కి మన కళ్ళని ఎక్కువసేపు ఎక్స్పోజ్ చేస్తామో, అప్పుడు ఆ స్ట్రెయిన్ వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్పోజర్ వల్ల దాంట్లో ఉన్న బ్లూ లైట్ వల్ల, ఎస్పెషల్లీ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మన కంటి మీద ఆ లైట్ పడుతుంది అనమాట. కంటి మీద మనకు బయటికి కనబడే పార్ట్ ఏంటంటే వైట్ పార్ట్ ఉంటుంది, బ్లాక్ పార్ట్ ఉంటుంది. వైట్ పార్ట్ నేమో మనం స్క్లీరా అంటాము, బ్లాక్ పార్ట్ నేమో కార్నియా అంటాము. ఈ కార్నియా స్క్లీరా పైన మనకి ఏంటంటే టియర్ ఫిల్మ్ ఉంటుంది అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వాటర్ లేయర్ ఉంటుంది అనమాట, అది టియర్ ఫిల్మ్ అంటాం మనం. ఆ టియర్ ఫిల్మ్ ఉంటేనే మనం కన్ను ఓపెన్ చేసి కంఫర్టబుల్ గా గాలి తగిలినా కూడా మనకి కంఫర్టబుల్ గా మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే ఈ టియర్ ఫిల్మ్ ఉండదో, అంటే ఎప్పుడైతే ఇది ఎవాపరేట్ అవుతుంది, ఎప్పుడైతే ఈ స్క్రీన్స్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు ఈ టియర్ ఫిల్మ్ ఎవాపరేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు సమ్మర్ లో మనకి ఎట్లాగైతే లేక్స్ లోంచి వాటర్ ఎవాపరేట్ అవుతుందో, అలా ఈ డిజిటల్ స్క్రీన్ వల్ల, బ్రైట్నెస్ వల్ల, ఆ బ్లూ లైట్ వల్ల మన కంటి పైన ఉన్న ఆ టియర్ ఫిల్మ్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు అది డ్రైనెస్ కు దారితీస్తుంది అనమాట, పొడి బారడం అనమాట, దాన్ని డ్రై ఐ అంటాము. సో ఈ డ్రై ఐ వల్ల మెయిన్ గా దీని వల్లనే మనకి ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ ఈ డ్రై ఐ లో ఏమవుతుందంటే మనకి స్టేజెస్ ఉంటాయి దీంట్లో కూడా. సో ఎర్లీ స్టేజ్, మోడరేట్ స్టేజ్, సివియర్ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్ అనమాట. సో ఎర్లీ స్టేజ్ లో కొంచెం సింప్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే కొంచెం స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత, అంటే ఒక 4-5 అవర్స్ 6 అవర్స్ యూజ్ చేసిన తర్వాత కొంచెం కళ్ళు మంటగా అనిపించడము, లేదంటే కొంచెం కండ్లలో ఇరిటేషన్ అనిపించడము, లేదంటే కంట్లో ఏదో పడ్డట్టుగా మనకు అనిపించడం, ఫీలింగ్, కంట్లో ఏం పడదు బట్ ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట, కంట్లో ఏదో ఉంది నాకు, సంథింగ్ రెప్ప కింద ఏదో ఉంది, నేను తీసించుకోవాలది అని ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత మనం ట్రీట్మెంట్ యూజ్ చేయకపోతే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ మోడరేట్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంటది. అప్పుడు ఏంటంటే ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ యూజ్ చేసిన స్క్రీన్ మనకి దాని వల్ల కంటిల పైన ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే మనకు కళ్ళు మండడము, ఇరిటేషన్ రావడము, ఈ ఐబ్రో ఏ కంట మనమాట, ఐబ్రోస్ పైన పెయిన్ రావడము, కళ్ళు లాగినట్టు కావడము, కళ్ళు హెవీనెస్ గా అనిపించడము, అండ్ ఈ ఫ్రంటల్ హెడేక్, ఫ్రంట్ పార్ట్ లో హెడేక్ రావడము, సైడ్ లకు హెడేక్ రావడము, నెక్ పెయిన్ రావడము, షోల్డర్స్ పెయిన్ రావడము, ఇవన్నీ సివియారిటీ అనమాట. ఎప్పుడైతే మన ఐ స్ట్రెయిన్ అవుతుంటదో దానివల్ల సింప్టమ్స్ అనేవి మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కటి బయటపడుతుంటది, సివియారిటీ కూడా పెరుగుతుంటది. డ్రైనెస్ వల్ల సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి. ఇవి లక్షణాలు.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్ గా మీరు చెప్పినట్టు ఈ లక్షణాలు గనక గుర్తించినట్టయితే, ఇది అర్లీ స్టేజ్ గానే గుర్తించినట్టయితే, మరి ఏదన్నా మనము డాక్టర్ని ఐ స్పెషలిస్ట్ కలిస్తే ఏదన్నా చిన్న డ్రాప్స్ తోని సర్దుకునే అవకాశం ఉంటుందా?
0: ఎస్ కరెక్ట్ అండి. ఎప్పుడైతే మనకు పేషెంట్ వచ్చి చెకప్ చేసుకుంటారు ఎర్లీ స్టేజెస్ లో, ఎర్లీ స్టేజెస్ లో నార్మల్ మనకు సింపుల్ లూబ్రికేటింగ్ డ్రాప్స్ అని ఉంటాయి, ఆ డ్రాప్స్ వాడుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనము బయటపడవచ్చు. లేదు కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే వీటి వల్ల ఇంకా ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్ లూబ్రికెంట్స్ సరిపోవు, ఇంకా కొంచెం క్వాలిటీ లూబ్రికెంట్స్ ఉంటాయన్నమాట, అవి గాని లూబ్రికేటింగ్ జెల్స్ ఉంటాయి, అవి గాని ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు ఈ లూబ్రికేటింగ్ డ్రాప్స్ జెల్స్ కూడా కొంచెం పనిచేయవు. అట్లాంటి వాళ్ళకి మనకి ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటాం, అంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే వాపు కంటి సర్ఫేస్ మీద వస్తుందో అది క్లియర్ చేయడానికి మనం ఇమ్యూనో మాడ్యులేటర్ డ్రగ్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది పెద్దవాళ్ళలో మెయిన్ గా. రెండోది చిన్నపిల్లల్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ స్క్రీన్స్ వల్ల. ఎస్పెషల్గా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయిందంటే పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ డిజిటల్ స్క్రీన్స్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది, రైట్ ఫ్రమ్ కిడ్స్ టు ఎల్డర్ ఏజ్. సో కిడ్స్ లో ఏమవుతుందంటే వీటి వల్ల ఎప్పుడైతే స్క్రీన్ కి అలవాటు పడతారో వాళ్ళకి ఏమవుతుందంటే స్క్రీన్ తోనే కంప్లీట్ గా ఉంటారు పొద్దున్న నుంచి. దానివల్ల వాళ్ళ డెవలప్మెంటల్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు స్పీచ్ అనుకోండి, డిలేడ్ స్పీచ్ ఉంటుంది వీళ్ళలో, ఎందుకంటే వాళ్ళు బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ కారు అండ్ వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేరు. దానివల్ల స్పీచ్ కూడా కొంచెం తగ్గిపోతుంది, డిలేగా మాటలు రావడము, సరిగ్గా మాటలు రాకపోవడము ఈ స్క్రీన్ అలవాటు వల్ల ఇలా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే న్యూరలాజికల్ గా కూడా డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు కిడ్స్ లో. వాళ్ళకి నార్మల్ గా మైల్ స్టోన్స్ అంటాం వాటిని మనము, ఆ మైల్ స్టోన్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్ వేలో జరగదు వీటి వల్ల. రెండోది ఐ మీద కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడడం వల్ల వాళ్ళకి చాలా తక్కువ ఏజ్ లోనే సైట్ వస్తుంటుంది. సో చాలా మంది పేరెంట్స్ మన దగ్గరికి కిడ్స్ ని తీసుకొస్తారు, వాళ్ళ టీచర్ కంప్లైంట్ చేశారని ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 or 5 years, సమ్ టైమ్స్ 4 years, 3 years వాళ్ళు కూడా వస్తుంటారు, సరిగ్గా చూడట్లేదు బ్లాక్ బోర్డ్ పైన టీచర్ కంప్లైంట్ చేస్తున్నా అని చెప్పి. మనం వాళ్ళకి చూస్తే నార్మల్

0: పవర్స్ కన్నా కొంచెం 3-4 పవర్ కూడా వస్తుంటుంది అన్నమాట. ఇవన్నీ ఎందువల్ల అంటే స్క్రీన్ యూజ్ చేయడం వల్ల. బట్ పేరెంట్స్ ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎర్లీగా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మనకి మయోపియా అని స్టార్ట్ అయినప్పుడు, ఈ మయోపియా అంటే మైనస్ పవర్ వచ్చేసి, అది స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే దూరము ఆబ్జెక్ట్స్ కనబడవు మనకు, దగ్గరవి కనిపిస్తాయి మనకు. సో ఇప్పుడు ఇంట్లో మనం చూసే వస్తువులన్నీ మనకు దగ్గర దగ్గరనే ఉంటాయి అవన్నీ, మనం ఏం షార్ట్ ఆబ్జెక్ట్స్ దూరం ఉన్నవి ఇంట్లో ఏం చూడమని చూడం. కాబట్టి పేరెంట్స్ కి ఏం డౌట్ రాదు, ఎందుకంటే కిడ్ బానే ఉన్నాడు కదా, బానే చూస్తున్నాడు కదా, మనకు అన్ని దగ్గర దగ్గరే కాబట్టి కనిపిస్తాయి. బట్ ఎప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్తారో, స్కూల్లో సపోజ్ కొంచెం దూరంగా లాస్ట్ బెంచ్ లో అట్లా కూర్చున్నా, కొంచెం వెనక సీట్లలో కూర్చున్నప్పుడు కొంచెం అప్పుడు ప్రాబ్లం అనేది డిటెక్ట్ అవ్వడం స్టార్ట్
1: అవుతుంది,
0: బోర్డు కనిపించదు. దానివల్ల కిడ్స్ ని టీచర్ వాళ్ళు కంప్లైంట్ చేయడము, అప్పుడు పేరెంట్స్ తీసుకురావడం జరుగుతుంటుంది. సో ఇది సర్వసాధారణంగా జరుగుతుంది ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది కిడ్స్ కూడా స్క్రీన్ కి బాగా అలవాటు అయిపోయారు. ఈవెన్ టీవీ అని, ఫోన్, ట్యాబ్స్, ఐప్యాడ్, ల్యాప్టాప్స్, వీడియో గేమ్స్ ఇవన్నీ అనమాట. సో ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. అండ్ ఇవి రిపీటెడ్ గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంటి మీద స్ట్రెయిన్ పడుతుంది. కంటి మీద స్ట్రెయిన్ పడ్డప్పుడు ఏమవుతుందంటే మనం చేతులు ఆటోమేటిక్ గా వెళ్లి కన్నును రబ్ చేస్తూ ఉంటాయి. కన్నును రబ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కంటికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మనకు. సో ఆ ఇన్ఫెక్షన్ ఎలా అంటే మనకు ఐ లాషెస్ లో గానీ, మన హ్యాండ్స్ కానీ, హ్యాండ్స్ ఎప్పుడు మన స్టెరైల్ గా ఉండవు కదా, మనం ఏదో వర్క్ లో ఉంటాము లేదా కిడ్స్ ఎక్కడైనా ఆడుకుంటూ ఉంటారు. సో ఆటోమేటిక్ గా వెళ్లి హ్యాండ్ ఐని రబ్ చేయడం వల్ల ఏదో హ్యాండ్ కున్న ఇన్ఫెక్షన్ గానీ, లేదంటే లిడ్స్ ఐ లాషెస్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ గానీ, ఏదైతే బ్యాక్టీరియా ఉంటాయి అవి కంటి లోపల టచ్ అవ్వడం వల్ల రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా ఇవన్నీ రావడానికి రీజన్ వచ్చేసి మనకు ఐ స్ట్రెయిన్ అనమాట, డ్రైనెస్. సో ఈ డ్రైనెస్ మనం కంట్రోల్ చేసుకుంటే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. బాగుంది డాక్టర్ గారు, పిల్లల గురించి చాలా బాగా చెప్పినారు. పెద్దల్లో కూడా మరి ఈ ఐ స్ట్రెయిన్ ఎట్లా మనం గుర్తించవచ్చు వాళ్ళకి?
0: ఎస్, పెద్దవాళ్ళలో ఎలా ఉంటుందంటే వీళ్ళు రెగ్యులర్ గా ప్రిడామినెంట్ గా యూజ్ చేసేది ఆఫీస్ పర్పస్ లో. ఏదైనా సరే ఆఫీస్ లో కంప్యూటర్ గానీ, సిస్టమ్ గానీ, ల్యాప్టాప్ గానీ, కొంతమంది ఫోన్ కూడా యూజ్ చేస్తారు. అండ్ వితౌట్ జాబ్ పర్పస్ నార్మల్ కూడా ఫోన్ ఎక్సెసివ్ గా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళలో ఫోన్ యూజ్ చేసేయడం వల్ల గానీ, ఈ స్క్రీన్ ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల గానీ కంటి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయంటే, ఫస్ట్ డ్రైనెస్ రావడము. డ్రైనెస్ వల్ల ఇందాక మనం చెప్పిన సింప్టమ్స్ అన్ని వస్తుంటాయి వీళ్ళకి. కండ్లు మండడము, లాగడము, గుంజినట్టు కావడము, హెవీనెస్, హెడ్ ఎక్స్, వామిటింగ్ సెన్సేషన్, తల తిరిగినట్టు కావడము, మెడనొప్పి అన్ని వస్తూ ఉంటాయి. వాటితో పాటుగా సైట్ వల్ల సరిగా కనబడదు వాళ్ళకి, ఎందుకంటే రెగ్యులర్ గా మనం స్క్రీన్ యూజ్ చేయడం వల్ల ఇంతకుముందు పవర్ లేకున్నా ఇప్పుడు సైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది, ఆల్రెడీ సైట్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే సైట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో గ్లాస్ పవర్స్ అనేది కంపల్సరీగా పెరుగుతాయి వీళ్ళ వల్ల. సో అందుకే ఎప్పుడైనా గానీ మనకు స్క్రీన్ లిమిట్ చేసి యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి రాకుండా మనం నిరోధించవచ్చు.
1: అయితే ఈ పెద్దవాళ్ళ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి, మనకి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మీరు ఇచ్చే సలహా ఏంటి, ఏమి ఎట్లా చేయమంటారు?
0: ఎస్, చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే డ్రైనెస్ అన్నది కంపల్సరీగా వీళ్ళందరికీ ఉంటుంది. సో దాన్ని మనం రాకుండా ఎలా ప్రివెన్షన్ చేయాలి, డిజిటల్ ఐస్ స్ట్రెయిన్ కాకుండా, డ్రై ఐస్ కాకుండా మనం ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు మనం కంప్లీట్ గా స్క్రీన్ యూజ్ కంప్లీట్ బ్యాన్ చేసి మనం వర్క్ చేయలేము. దట్ ఈస్ ట్రూ, అందరికి తెలిసిన విషయం అది. సో మనం స్క్రీన్స్ మన అవసరానికి యూజ్ చేయాలి. బట్ యూజ్ చేస్తూ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఈ డిజిటల్ ఐస్ స్ట్రెయిన్ గానీ, కన్ను డ్రై అవ్వడం గానీ, ఈ సింప్టమ్స్ సఫర్ అవ్వకుండా మనం కొన్ని మెజర్స్ తో చూసుకోవచ్చు. ఆ మెజర్మెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ అవ్వాలి ఏంటంటే స్క్రీన్ యూజ్ కంపల్సరీయా కాదా.
1: ఓకే,
0: సో ఇప్పుడు చాలా ఆఫీసెస్ లో గానీ ఎక్కడైనా గానీ స్క్రీన్ యూజ్ కంపల్సరీ అయినప్పుడే స్క్రీన్ యూజ్ చేయాలి. ఒకవేళ మనం దాన్ని పేపర్ వర్క్ తో రీప్లేస్ చేసే ఆప్షన్ ఉంటే పేపర్ వర్క్ తో రీప్లేస్ చేయండి, దట్ ఈస్ బెస్ట్. అది నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి, ఎప్పుడైతే స్క్రీన్ కంపల్సరీ పర్పస్ వాడాలో అప్పుడు ఏం చేయాలంటే స్క్రీన్ బ్రైట్నెస్ తక్కువ పెట్టుకోవాలి, లో బ్రైట్నెస్ పెట్టుకుని చూడాలి స్క్రీన్. సో స్క్రీన్ లో బ్రైట్నెస్ పెట్టుకుంటే మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు వర్కింగ్ అవర్స్ స్క్రీన్ పైన, అంత పడదు కాబట్టి. అది రెండో పద్ధతి. మూడోది వచ్చేసి ఏంటంటే, మనం రెగ్యులర్ గా స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనం వర్క్ లో పనిలో పడిపోయి ఐస్ బ్లింక్ చేయం మనం, అలానే స్టేరింగ్ లుక్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే స్టేరింగ్ లుక్స్ ఉంటాయో డ్రైనెస్ అన్నది చాలా ఎక్కువ అవుతా ఉంటది ఇంకా. ఎందుకంటే మన కంటి

0: ప్రొటెక్టివ్ మెకానిజం ఏంటంటే బ్లింకింగ్ అనమాట. బ్లింకింగ్ మనకు ప్రొటెక్టివ్ మెకానిజం ఎందుకు ఉంది అంటే ఈచ్ బ్లింక్ తోని మన కంటి పైన టియర్ ఫిల్మ్ ఫామ్ అవుతా ఉంటుంది. అది మన కంటికి ప్రొటెక్టివ్ మెకానిజం, బై గాడ్స్ గిఫ్ట్ అది వచ్చింది మనకు అలా. సో మనం అది వదిలేస్తున్నాం మనం స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు. స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు మనం బ్లింక్ చేయకపోతే కన్ను డ్రై అయిపోతా ఉంటుంది. డ్రై అయిపోయి ఆ డ్రైనెస్ సివియారిటీ పెరుగుతుంటుంది. సో మనం మైండ్ లో గుర్తు పెట్టుకుని మరి వాలంటరీగా బ్లింక్ చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు ప్రివెంట్ సివియారిటీ అండ్ డ్రైనెస్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ గా మనం స్క్రీన్ వాడేటప్పుడు, ఇప్పుడు ఆఫీస్ అవర్స్ అనుకోండి, 9 to 5 or 9 to 4 ఉంటాయి. సో ఆ అవర్స్ లో మనం స్క్రీన్ యూజ్ చేస్తే దానివల్ల కంపల్సరీగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఆ స్క్రీన్ యూజ్ చేసే టైంలో మధ్య మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకోవాలి. ఆ షార్ట్ బ్రేక్స్ కి మనకు ఒక రూల్ ఉందన్నమాట ఆప్తమాలజీలో, అదేంటి అంటే 20-20-20 రూల్. 320 అన్నమాట, 20-20-20. అదేంటి అంటే ఎవ్రీ 20 minutes ఆఫ్ స్క్రీన్ యూస్, 20 seconds 20 feet డిస్టెన్స్ చూడాలి. అర్థమైంది కదా? సో 20 minutes స్క్రీన్ చూసాము అంటే ఒక 20 feet డిస్టెన్స్ ఏదైనా ఆబ్జెక్ట్, ఏదైనా మన ఆఫీస్ లో ఉన్నా ఇంట్లో ఉన్నా విండో నుంచైనా మనం ఒకసారి ఒక 20 seconds పాటు 20 feet డిస్టెన్స్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేయాలి. ఇది ఎందుకు అంటే దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏముంది అంటే మన స్క్రీన్ అనేది మనకు దగ్గరలోనే ఉంటుంది, ఈ లెంత్ లో మనకు ఫిక్స్ అయి ఉంటుంది. సో మన ఐ కూడా ఆ డిస్టెన్స్ కే ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా అదే డిస్టెన్స్ లో ఫిక్స్ కావడం వల్ల స్ట్రెయిన్ అవుతుంది. ఎప్పుడైతే మనం డిస్టెన్స్ గా చూస్తామో ఆ 20 seconds మధ్యలో ఐ రిలాక్స్ అవుతుంది అనమాట. సో అట్లా కంటిన్యూస్ ఐ స్ట్రెయిన్ కాకుండా మనం మధ్య మధ్యలో బ్రేక్స్ ఇవ్వడం వల్ల రిలాక్స్ అవుతుంది కాబట్టి ఐ మీద చాలా ఎఫెక్ట్ తగ్గుతుంది దానివల్ల.
1: చాలా బాగుంది డాక్టర్ గారు. పిల్లలు ఇప్పుడు అలవాటు పడిపోయినారు బాగా కాబట్టి వీళ్ళ జాగ్రత్తలు ఏంటి?
0: చిన్నపిల్లల్లో స్క్రీన్ లిమిట్ చేయడము ఇది ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా యాక్టివిటీస్ లో వాళ్ళని ఎంగేజ్ చేయాలి. ఎలాంటి అంటే బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీస్, పజిల్స్ టైపు అట్లాంటి. అంటే ఇప్పుడు మనకు కొన్ని క్రియేటివ్ ఆర్ట్స్ దొరుకుతాయి అన్నమాట, ఏదైనా డ్రాయింగ్ గానీ లేకపోతే ఏదైనా పజిల్ టైప్ సాల్వ్ చేసేది గానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ని డైవర్ట్ చేయాలన్నమాట స్క్రీన్ నుంచి. సో అది చేయడం వల్ల వాళ్ళు స్లోగా వెంటనే తగ్గించరు. ఇది 1-2 days అయ్యేది కాదు. సో మెల్లిమెల్లిగా మనం ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. ఎఫర్ట్స్ పెట్టి చేస్తా ఉంటే మెల్లిగా వాళ్ళు స్క్రీన్ నుంచి డైవర్ట్ అవుతుంటారు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి స్క్రీన్ పిల్లలు చూడకుండా ఉండాలంటే పిల్లల ముందు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. కిడ్స్ ఎలా అంటే పేరెంట్స్ ని అబ్జర్వ్ చేస్తారు, ఫాలో అవుతారు. రెండోది వాళ్ళకి ఎలా అంటే రివార్డింగ్ లాగా చెప్పాలన్నమాట. అంటే నువ్వు స్క్రీన్ మానేసి ఈ హోంవర్క్ చేస్తే లేదంటే ఈ యాక్టివిటీ చేస్తే నీకు చాక్లెట్ కొనిస్తాను, లేదంటే వాళ్ళు ఏదైనా టాయ్ అడిగా అంటే ఆ టాయ్ కొనిస్తాను, లేదంటే వీకెల్ నుండి ఇక్కడికి తీసుకెళ్తాను అలా. సో అలా చేయడం వల్ల వాళ్ళలో రివార్డింగ్ అది ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మోటివేట్ అవుతారు అనమాట. మోటివేట్ అయ్యి కరెక్ట్ వేలోకి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. రెండోది ఈ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళలో డిలే, మైల్ స్టోన్ డెవలప్మెంట్ కూడా డిలే అయిపోతుంది. అంటే వాళ్ళు మాటలు సరిగ్గా మాట్లాడకపోవడము అండ్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్ కూడా తగ్గుతాయి అనమాట. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ స్క్రీన్ ని కట్ చేయాలి. ఆ స్క్రీన్ కట్ చేసి ఇప్పుడు ఏదైనా హోంవర్క్ ఉన్నా గానీ అది చేయించడము అండ్ కిడ్స్ తో మనం స్పెండ్ చేయాలి టైం. సో వాళ్ళు మయోపియా రాకుండా ఉండాలంటే అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచాలి. అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే బయట ఆడడం. ఇప్పుడు ఇంతకు ముందు మనకు ఓల్డ్ జనరేషన్స్ లో కంప్లీట్ గా బయటే ఆడుకునే వాళ్ళం కాబట్టి ఎక్కువ మందికి సైట్ రాలేదు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే అవుట్డోర్ రేర్ ఉంటుంది, కంప్లీట్ ఇండోరే ఉంటారు కిడ్స్. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు. సో ఆ ఇంట్లోనే కూర్చోవడము, ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఒక గ్యాడ్జెట్ అంటే ఫోన్ గానీ ట్యాబ్ గానీ పట్టుకొని పొద్దున్నుంచి మార్నింగ్ వరకు అందులోనే నిమగ్నమై ఉంటారు. వాటి వల్ల ఈ ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్ దెబ్బతింటాయి, వాళ్ళ ఐక్యూ పవర్, నాలెడ్జ్ కూడా తగ్గుతుంది, దాంతోపాటు ఐ సైట్ వస్తుంది, ఇవన్నీ బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచాలి. సో అవుట్డోర్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ అది రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఫర్దర్ గా ప్రోగ్రెస్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.
1: చాలా బాగుంది డాక్టర్ గారు. ఈరోజు మీరు ముఖ్యంగా డిజిటల్ ఐ స్టెయిన్ గురించి చాలా చక్కగా ఈరోజు మా శ్రోతలకు వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సో మచ్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
1: ఫోన్ 08462223111.
3: మీరింతవరకు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన వివరాలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక

0: చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మీరు విన్న పాట గోదావరి చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించింది. ప్రభాతలహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండడం, అజీర్తి, మలబద్దకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిళ్లు రావడం, ఇంకా పచ్చకామర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అల్లుడు గారు వచ్చారు చిత్రం నుండి ఈ పాట.

మీరు వినా పాట మనం చిత్రంలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాతలహరి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 20వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె. సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమా నుండి ఈ పాట.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి పోషకాహారం శ్రీమతి సిహెచ్ హరిప్రియ గారితో సంభాషణ వింటారు.
1: గుత్తి వంకాయ కూరోయ్ బావా, కోరి వండినానోయ్ బావా, కూరలో నానా వలపంతా కూరి పెట్టినానోయ్ బావా.
0: వదినా, ఓ వదినా, ఏంటి ఇంత హుషారుగా జోరుగా నవ్వుల బండిలా, రాగాల రాగిణిలా, అలసట లేకుండా ఉత్సాహంగా ఉన్నారీరోజు?
1: ఆ సంగతి తర్వాత చూద్దాం కాని, వివాహ భోజనంబు వింతైన వంటకంబు నీవు రాకపోతే అయ్యారే నాకే ముందు.
0: ఇలా చలాకీగా నవ్వుతూ వదినా, ఇన్ని పనులు ఎలా చేసుకుంటున్నారు?
1: మన పనులు మనమే చేసుకోవాలి సుమా. నాకు చిన్నప్పటి నుండి అలవాటేలే. ఏం మీ ఇంట్లో ఈ పనులన్నీ ఉంటాయిగా, నీవు చేసుకోవట్లేదా? అలాగే నేను అంతే.
0: నేనా? పనులా? అన్నీ మా ఇంట్లో మా అత్తగారు చేస్తారులే.
1: అదేంటి సుమా, మీ అత్తగారు చాలా పెద్దావిడ కదా, తాను ఒక్కరితే చేసుకోవడం ఇబ్బంది కాదా మరి?
0: అవును దినా, కాని నేనేం చేయను చెప్పు. నాకెప్పుడూ నీరసంగానే ఉంటుంది. ఇంకా ఆఫీస్ నుండి వచ్చి అలా పడిపోతానంతే. ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుందామని వచ్చా ఇప్పుడు నీ దగ్గరికి.
1: చాలా మంచి పని చేశావు. మీ అన్నయ్య ఫ్రెండ్ ఉంది, మంచి గైనకాలజిస్ట్, సాయంత్రం తీసుకెళ్తా. అయినా సుమా, నిన్ను చూస్తుంటే చాలా ఎనీమిక్గా ఉన్నట్లుగా అనిపిస్తున్నావు. నీ స్కిన్ కూడా చాలా డల్గా ఉంది. నీ జుట్టు చాలా గుబురుగా ఉండేది, ఎందుకిలా అయ్యావు?
0: మా అత్తగారు ప్రతిరోజు కూరగాయలు అన్ని రకాలు చేస్తుంది. రకరకాలైన వెరైటీ ఫుడ్ చేయడం అయితే చేస్తుంది, గాని నేనే తినలేకపోతాను వదినా.
1: మరి ఏం తింటావు సుమా? పోనీ ఫ్రూట్ సలాడ్స్, పాలు లాంటివి, టిఫిన్స్ ఎక్కువగా తీసుకుంటావా మరి?
0: లేదు వదినా, లంచ్కి ఏదో పట్టుకెళ్ళి జాబ్ నుండి రాగానే నేను మీ తమ్ముడు సరదాగా బయటికెళ్ళి అలా ఇష్టమైనవి తినేసి వస్తూ ఉంటాం.
1: ఓహో అలానా, అంటే చాట్ బండార్, పిజ్జాలు, బర్గర్లు. ఇప్పుడు తెలిసింది నీ వ్యాధి ఏంటో, నీ నీరసానికి కారణం ఏంటో.
0: అంటే ఏదైనా వ్యాధి అంటావా?
1: నీకే వ్యాధి లేదు, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల నీకు నీరసంగా ఉంటుంది అంతే. ఇదిలా కొనసాగితే ముందు కాలంలో అనేక వ్యాధులు నిన్ను ఊపిరి సలపనివ్వవు.
0: అదేంటోదినా అలా అంటావు? ఇప్పుడేమన్నా ఆరోగ్యంగా ఉన్నానా? పోనీలే, ఇందాక పోషకాహారం అన్నావు, అంటే ఏంటి చెప్పవా?
1: పోషకాహారం అంటే మన శరీరానికి అవసరమైన శక్తి, శారీరక ఎదుగుదల, కణజాల నిర్మాణం. మన శరీరమంతా కణాల నిర్మితమే కదా. రోగ నిరోధక శక్తి మొదలగు వానికి అవసరమైన పోషక పదార్థాలు మనం తినే ఆహారంలో ఉంటాయి. వీటన్నింటినీ సమతుల్యంగా అందించే ఆహారమే పోషకాహారం, లేదా సమీకృతాహారం అని కూడా అంటారు.
0: అంటే వదిన, డైలీ మార్నింగ్ పప్పుకూర తింటున్నాం, మరి నాకెందుకు చాతగాదు? నీలా ఉత్సాహంగా నేనెందుకు ఉండలేకపోతున్నాను?
1: అన్నం, పప్పు, చారు, కూర, ఇలా ఏదో ఒకటి చాలా సుమా. పప్పుతో పాటుగా అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, అన్నం, రొట్టె, పండ్లు, ఇంకా మొలకెత్తిన గింజలు, గుడ్డు, మాంసం, చేపలు, పాలు, జ్యూస్లు మొదలగినవి ప్రతిరోజు ఆహార పదార్థాలుగా మన కంచంలో తప్పనిసరిగా ఉండాలి.
0: అంటే అప్పుడప్పుడు తింటే సరిపోతుందంటావా?
1: లేదు సుమా, అప్పుడప్పుడు తింటే ఏం సరిపోతుంది మనం చేసుకునే పనులకి? ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
0: కార్బోహైడ్రేట్లంటే
1: మన శరీరానికి, అంటే పనులు చేసుకోవడానికి శక్తి కావాలి కదా, అవి ఆహారం నుండి లభిస్తాయి. ప్రోటీన్లు శారీరక ఎదుగుదలకు, కండరాలు మరియు కణజాల నిర్మాణానికి ఉపయోగపడతాయి. మన శరీరంలో శ్వాస వ్యవస్థ, జీర్ణక్రియ, ఇలా అనేక జీవ ప్రక్రియలకు విటమిన్లు కూడా అవసరం. రోగ నిరోధక శక్తికి విటమిన్ సి, ఇలా అన్నమాట.
0: విటమిన్ సి అంటే నాకు గుర్తుకొచ్చిందో దినా, నేను అప్పుడప్పుడు మాజా లాంటి జ్యూస్లు బాగానే తాగుతూ ఉంటాను.
1: చాలా మంచి పని చేస్తున్నావులే. అలా కాదు, పండ్లను తాజాగా ఉన్న

0: వాటిని తినాలి. అందులో పీచు పదార్థం ఉంటుంది. ఆ పీచు జీర్ణక్రియకు దోహదకారిగా ఉండి మేలు చేస్తుంది. మన శరీరం అంటే మీ ఫ్యాక్టరీలో ఉండే మెషిన్స్ లాంటిదన్నమాట. దానికి శక్తి కావాలి కదా, ఎముకలకు బలం, అందులో రక్తం కూడా తయారు కావాలి, కండలు అందులోని కణజాలం బలంగా ఉండాలి, జ్ఞానేంద్రియాల పనితీరు కూడా సక్రమంగా ఉండాలి, మన మెదడు కూడా చురుగ్గా ఉండాలి, ఇంకా రోగనిరోధక శక్తి కూడా కావాలి. మరి ఇవన్నీ కావాలి అంటే పోషకాహారం తినాల్సిందే చిట్టి మరదలా.
1: వింటున్నా అని ఏమేమో చెప్తున్నావు వదిన. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరి దేనిలో ఉంటాయి?
0: శక్తి పనులు చేసుకోవాలంటే మనకు కావాలి. కడుపు నిండా నీళ్లు తాగితే శక్తి రాదు. బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఊదలు వీటన్నింటిలో ఉండే ప్రధాన పదార్థం కార్బోహైడ్రేట్లు. కేవలం పండ్లకే కాదు, చదవడం, చూడడం, రాయడం, ఆలోచించడానికి కూడా మనకు శక్తి కావాలి కదా. అలా అని మొత్తం కార్బోహైడ్రేట్లు వాడితే వేరే సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా చిరుధాన్యాలు. ఈ మధ్య చాలా మంది ఇళ్లలో దీన్నే తింటున్నారు కూడా. జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావు ఈ చిరుధాన్యాలను వాడడం వల్ల. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆ తర్వాత రెండవది ప్రోటీన్లు. ఇందాకనే చెప్పుకున్నాం కదా, శరీరంలో కణాలు, కండర నిర్మాణానికి అనారోగ్యం కలిగితే సరిచేయుటకు ఈ ప్రోటీన్లు కావాలి. మినప్పప్పు, కంది, పెసర, శనగ, రాజ్మా, అలసంతలు మొదలగు వానిలో ఉంటాయి. అందుకనే ప్రతిరోజు ఇవి తీసుకోవాలి. మాంసకృతులేమో పాలు, గ్రుడ్లు మాంసంలో ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఫ్యాట్స్, క్రొవ్వులు శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా మన గుండె, మెదడు పనిచేయాలంటే ఇవి కావాలి. ఇంకా ఆయిల్స్, నెయ్యి కూడా వాడాలి. ఆయిల్స్ ను, నెయ్యిని, డ్రై ఫ్రూట్స్ ను చాలా అధికంగా తీసుకుంటే గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మిగిలినవి విటమిన్లు మరియు ఖనిజాలు. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుటకు, మన శరీరం సక్రమంగా పనిచేయుటకు ఈ ప్రోటీన్లు కావాలి. ఆకుకూరలు, తాజా కూరగాయలు పండ్లలో ఎక్కువగా ఉంటాయి. చూపును, ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది.
1: కంటి చూపు అంటే నాకు గుర్తుకొచ్చింది వదిన, కంటి చూపు కోసం ఏ విటమిన్ వాడాలి కదా?
0: అవును, ఏ విటమిన్ వాడాలి.
1: అయితే వేటి వేటిల్లో ఏ విటమిన్ ఉంటుందో చెప్పగలవా వదిన?
0: ఏ విటమిన్ ఎక్కువగా పొప్పడి పండులో ఉంటుంది. తర్వాత మునక్కాడలు మొదలగు వాటిలో ఏ విటమిన్ మనకు బాగా దొరుకుతుంది. ఇకపోతే బి కాంప్లెక్స్ చర్మ సౌందర్యం పెంపుదలకు ఉంటుంది. శరీరంపై మన చర్మం పొడారిపోకుండా ఉండడానికి సిడి విటమిన్లు కూడా కావాలి. కే విటమిన్ ఏమో మనకు రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. ఈ రకంగా అనేక విటమిన్లు మనల్ని కాపాడే రక్షగబటుల్లాగా పనిచేస్తూ ఉంటాయి.
1: మరి ఈ ఖనిజాల మాట ఏమిటి వదినా?
0: ఆహార పదార్థాల్లో ఉండేటటువంటి ఖనిజాలు మెగ్నీషియం, నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం మొదలైనటువంటివి ఉంటాయి.
1: నువ్వు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వదిన. మరి వీటిని రోజువారీ ఆహారంలో ఎలా తీసుకోవాలి కాస్త చెప్పవా?
0: నువ్వు అడుగుతుంటే నేను చెప్పనా సుమా. సగటున రోజుకు సాధారణంగా 2000 కేలరీల శక్తి మనకు కావాల్సి ఉంటుంది. అంటే వయసుల వారీగా ఇది మారుతుందనుకో, అది వేరు విషయం. ఇది నేను చెప్పటం కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారంగా నేను చెప్తున్నాను. తృణధాన్యాలు అంటే బియ్యం లేదా రాగులు మొదలైనటువంటివి 250 నుంచి 300 గ్రాములు తీసుకోవచ్చు. అంటే 3 కప్పులు అన్నమన్నమాట. పప్పులు, మాంసం చూసినట్లయితే ఒక పెద్ద కప్పు పప్పు, 2 గుడ్లు, వారానికి 2 సార్లు మాంసం తింటే సరిపోతుంది. ఆకుకూరలు అంటే తోటకూర, పాలకూర, చుక్కకూర, ఇంకా మిగతా ఆకుకూరలన్నీ కూడా. ఇంకా కాయగూరల లోపలికి వచ్చినట్టయితే బెండకాయలు, క్యారెట్, పొట్లకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ, సొరకాయ, ఈ విధంగా ఏదైనా సరే 2 లేదా 3 కప్పులు తినాలి మనం ప్రతిరోజు. ఇక పండ్ల విషయానికి వచ్చినట్టయితే జామ పండు, అరటిపండు, పొప్పడి పండు, ఇలా ఏవైనా కూడా ప్రతిరోజు ఒక పండును తినే విధంగా మనం చూసుకోవాలి. ఇక పాల పదార్థానికి వచ్చినట్టయితే 1-2 గ్లాసుల పాలు ప్రతిరోజు తీసుకోవాలి. అదేవిధంగా 1-2 గ్లాసుల పెరుగు లేదా మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి. క్రొవ్వులు అంటే నూనె, నెయ్యి. నూనె 5-6 టీ స్పూన్లు తీసుకోవాలి. నెయ్యి అయినా కూడా 5-6 టీ స్పూన్లు తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏమో 1 గుప్పెడు, రోజు కోరకం లేదా అన్ని రకాలు కలిపి గుప్పెడు తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అంటే నీకు తెలుసుగా, నీకు చాలా ఇష్టంగా ఇవి బాదంలు, పల్లీలు, పెసర్లు, నువ్వులు, వాల్నట్స్, కిస్మిస్లు, ఇంకా అనేక రకాలుగా ఉంటాయి కదా ఇవి. ఇక ఉప్పు

0: విషయానికి వచ్చినట్టయితే ఒక టీ స్పూన్ సరిపోతుంది రోజుకి. చక్కెర లేదా బెల్లం తీసుకున్నట్టయితే 1 నుంచి 4 స్పూన్ల వరకు మనము రోజు ఆహారంలో తీసుకోవచ్చు.
1: వదిన, ఇప్పటి వరకు నువ్వు తినవలసిన కూరగాయల గురించి, పండ్ల గురించి చెప్పావు. మరి మన శరీరానికి నీళ్లు కూడా అవసరం అంటారు, నిజమేనంటావా?
0: ఆ నిజమే. ఈ పండ్లు, ఈ ఆహార పదార్థాలు ఎంత అవసరమో మన శరీరానికి నీళ్లు కూడా అంతే అవసరం. శరీరంలో ద్రవ్య సమతుల్యతను కాపాడుటకు, జీర్ణక్రియకు నీరు తప్పనిసరిగా కావాలి. ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్లు సుమారుగా తాగొచ్చు. ప్రతిరోజు అల్పాహారం ఉదయం 8 నుండి 8:30 లోపు తీసుకోవాలి. ఆహారం తీసుకోవడమే కాదు సుమా, శారీరక శ్రమ, తగినంత నిద్ర ఖచ్చితంగా ఉండాలి. రాత్రిపూట 6-7 గంటలు నిద్ర పోవాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.
1: మా వదినలో ఎన్నెన్ని కళలు దాగున్నాయో.
0: అయ్యో, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఉదయం అల్పాహారం 8 నుండి 8:30 లోపు తీసుకోవాలి అన్నాను కదా. మధ్యాహ్నం 1 నుండి 1:30 లోపున లంచ్ చేయాలి. రాత్రి 7 నుంచి 7:30 లోపున డిన్నర్ చేసేయాలి తప్పనిసరిగా. ఇంకా మనం ఈ ఆహార పదార్థాలని ఏ విధంగా తీసుకోవాలి అంటే, రుచి కోసం చిరుధాన్యాలతోటి అనేక రకాల పిండి వంటలు చేసుకోవచ్చు. రాగుల లడ్డూలు, చెక్కీలు, కారపూస, మిల్లెట్స్ తోటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలని, స్నాక్స్ హాయిగా మనం ఇంటి వద్ద చేసుకు తినాలి.
1: అయ్యో వదిన, వదిన, కష్టపడ్డం ఎందుకమ్మా? ఇవాళ రేపు కొనుక్కుంటే చాలా రుచికరమైన ఆహార పదార్థాలు షాపుల్లో ఈజీగా దొరుకుతున్నాయి కదా.
0: దొరుకుతాయి, అదే నూనెలో గోలించి అమ్ముతారు. అవి నీకు బాగా ఉంటాయి కదా, అందుకనే నువ్వు ఇలా నీరసంగా ఉన్నావు. ఏవైనా నీకు తొందరగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అవి తిన్నా మనం కూడా అనారోగ్యం పాలు అవుతాం. ప్రస్తుతం మనం ఫాస్ట్ సమాజంలో ఉన్నాం. ఫాస్ట్ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తినడమే ధ్యేయంగా స్టైలిష్ గా మన జీవన సరళిని మార్చుకుపోతూ ఉన్నాం. మీటింగ్స్ అన్నీ హోటల్లోనే చేస్తున్నారు. 4 కలిసిన పిజ్జా హౌస్ లోనే. బేకరీ ఐటమ్స్ తినడంతో ఊబకాయం వచ్చేస్తుంది అందరికీ, గుండె జబ్బులు, డయాబెటిక్ కూడా వస్తుంది. బీపీలు, హార్ట్ అటాక్ల బారిన పడుతున్నారు. గుడ్ టేస్ట్ అంటూ లొట్టలేసుకుంటూ తినొద్దమ్మా. సరి అయిన అవగాహన లేక చాలా మంది ఎనీమిక్ పేషెంట్లుగా వివిధ రోగాల బారిన పడుతూ ఉన్నారు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారాన్ని తినాలి. అది ఎరువులు వేయని ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని మాత్రమే భుజించాలి. ఇంటి వద్ద చేసుకున్న వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ ఆహారమే మన శరీర మిషన్ కు ఇంధనం. సమీకృత ఆహారం తీసుకోకుంటే మందులు, టాబ్లెట్స్ రూపంలో మింగాల్సి ఉంటుంది. అది బాగుంటుందా చెప్పు. అందుకే మనం మారాలి. ఆరోగ్య అలవాట్లు కూడా సక్రమంగా ఉండేటట్లుగా చూసుకోవాలి.
1: అన్నట్టు వదిన, సమీకృత ఆహారం అంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్య మా పక్కింటి పాపకి డెంగ్యూ సోకింది అన్నారు. అంటే నీవనే సమీకృత ఆహారం తీసుకోకపోవడం వల్లే వచ్చిందంటావా?
0: అయ్యో అలా కాదు. డెంగ్యూ అనేది పగటిపూట కుట్టే దోమకాటు వల్ల వస్తుంది. దీనివల్ల రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోయి ప్రాణం కూడా కొన్ని సందర్భాల్లో పోతుంది. అటువంటి సందర్భాల్లో ప్లేట్లెట్స్ ని ఎక్కించవలసి వస్తుంది. డెంగ్యూకు డాక్టర్ దగ్గరికి వెళ్తూ వారు ఇచ్చినటువంటి వైద్య సలహాలను పాటిస్తూ మందులు వేసుకోవాలి. అయితే ఆహారం ద్వారా కూడా ప్లేట్లెట్స్ కౌంట్స్ ని పెంచుకోవచ్చు. ప్లేట్లెట్స్ ఎముకలోని మజ్జాలో రక్త కణాలు తయారవుతాయి. ఇందుకు ఫోలెట్ అంటే బీనైట్, బీ12 విటమిన్లు, ఐరన్, ప్రోటీన్లు వంటి పోషకాహారాలు తీసుకోవాలి. పొప్పడి పండు తినడమే కాకుండా ఆ ఆకుల రసం కూడా శరీరానికి పడితే తాగించవచ్చు. నారింజ, బత్తాయిలు, జామ, కీవీలు, తర్వాత దానిమ్మలు, డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా పెట్టొచ్చు. దీనివల్ల ప్లేట్లెట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సి విటమిన్, కే విటమిన్, ఫోలెట్ 9 ఎక్కువగా ఈ పళ్లలో ఉంటాయి.
1: అవును వదిన, ఈ మధ్య చూశాను డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్లో బాగా కనిపిస్తోంది. అది తినొచ్చంటావా?
0: అవును, ఇటీవలే మన భారతదేశానికి వచ్చినటువంటి విదేశీ పళ్ల లోపల ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. చక్కగా గుర్తు చేశావు ఈ డ్రాగన్ ఫ్రూట్ ని. డ్రాగన్ ఫ్రూట్ లో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఐరన్, ఫైబర్ ఎక్కువ. ఎనీమియాకు ఇది మంచి మెడిసిన్. ఈ డ్రాగన్ ఫ్రూట్ ను పోషకాల పవర్ హౌస్ అని కూడా అంటారు. భాస్వరం, మెగ్నీషియం అధిక శాతం ఇందులో ఉంటుంది. ఎముకలకు, దంత నిర్మాణానికి ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. స్త్రీలలో మెనోపాజ్ స్టేజ్ లో ఆస్టియోపోరాసిస్ వస్తుంది.

0: ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లేట్లెట్స్ కౌంట్ను కూడా పెంచగలిగే శక్తి కలిగి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.
1: అలాగే కివీ పండు అన్నావు కదా, దాని వలన శరీరానికి కలిగే లాభం ఏంటోదినా?
0: ఈ కివీ పండు కూడా విదేశాల నుంచి వచ్చి మన దేశ పండుగా మా అందరి చేత గుర్తింపబడి తింటూ ఉన్నాం. దీన్ని ఒక రోజుకు ఒక కివీ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియలో ఉన్నటువంటి సమస్యలు కూడా పోతాయి. ప్రేగులకు ఈ పండులోని యాక్టిమిడిన్ అనే ఎంజైమ్ ఆహారంలో ఉపయోగపడుతుంది, అంటే గట్ మైక్రోబయోమ్ను ఇది అందిస్తుంది. ఇంకా శరీరంలో బ్లడ్ క్లాట్ కాకుండా ఉంటుంది. గుండెకు రక్షణగా, డెంగ్యూను ఎదుర్కొనే రక్షక భటుడు కివీ పండు. అనేక రకాల విషజ్వరాల నుంచి, ఇంకా ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కాపాడే గుణం ఉన్నటువంటి ఒక యాంటీబయోటిక్ పండు కివీ. దీన్ని ఆరోగ్య సంజీవని అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు తప్పనిసరిగా 1 నుండి 2 కివీ పండ్లు తినొచ్చు.
1: వదినా, ఈ మధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను, తను అదేంటో ఫుల్ అబ్బా ఏంటో గుర్తుకు రావట్లేదు, ఏదో ఐటమ్ చేసిందబ్బా, అదేంటి?
0: ఓ, ఫూల్ అనగానే నన్ను ఫూల్ చేద్దామనుకుంటున్నావా ఏంటి? అన్ని అడిగేసి ఎక్కడ దొరుకుతానా అని చూస్తున్నట్టున్నావు. అదా తామర గింజల నుండి తయారు చేసిన పేలాల లాంటివి, అంటే మనం రోజు వాడుకుంటాం కదా మక్క పేలాలు, గోధుమ పేలాలు లాంటివి, ఇవి అనుకోవచ్చు. దీన్నే ఫూల్ మఖానా అంటారు.
1: ఇది ఫూల్ మఖానానా? నేను ఫూల్ మఖానానా అనుకున్నా.
0: నువ్వు అలాగే అనుకుంటావులే. అయితే ఈ ఫూల్ మఖానా చర్మంలోని కొలాజిన్ ను పెంచుతుంది. అంటే ఈ కొలాజిన్ మనకు వృద్ధాప్యం రాకుండా, చర్మం ముడతలు పడకుండా చేసేటటువంటిదన్నమాట. ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మన కడుపులో ఉండే గడుబిడ్ను, అంటే గ్యాస్ ను కూడా ఇది తగ్గిస్తుంది. పాలతో కలిపి కొంచెం నెయ్యి వేసి ఫూల్ మఖానా తీసుకుంటే రోజంతా ఎంత హుషారుగా ఉంటామో తెలుసా? బలహీనత లేకుండా, నీలా నీరసంగా ఉండక, నాలా యాక్టివ్గా ఉంచుతుంది. ప్రతిరోజు ఇది నువ్వు తీసుకోసుమా. శరీరంలో మహిళలకు వచ్చేటటువంటి వణుకు, మతిమరుపు, నర్వస్ సిస్టమ్ లోని బలహీనతలను తరిమికొట్టేది కేవలం మఖానా మాత్రమే. మన స్త్రీలకనే కాదు, ఇది పురుషులకు కూడా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
1: వదినా, మీ ఫ్రిడ్జ్ లో చూశాను జామకాయలా ఓ కాయ ఉంది, అదేంటి, తినచ్చా మనం?
0: ఓ అదా, ఇటీవలే విదేశాల నుండి వచ్చిన పండ్లలో ఇదొకటి, అవకాడో. ఏమాత్రం రుచి ఉండదు తెలుసా, వెన్నలాగా లోపల ఉంటుంది, కానీ దాని విలువ మాత్రం విలకట్టలేనంత. దీన్ని మ్యాజిక్ ఫ్రూట్ అంటారు. శరీరంలోని అధికంగా ఉన్నటువంటి కొవ్వును ఇది కరిగిస్తుంది. కొవ్వు కలిగినటువంటి ఏకైక ఫ్రూట్ అనుకుంటా. ఇందులో కెరోటినాయిడ్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఇచ్చేటటువంటి బెస్ట్ మస్ట్ ఫ్రూట్ ఇది. నో టేస్ట్ బట్ బెస్ట్ ఫర్ గుడ్ హెల్త్. 100 గ్రాముల అరటిపండు మనం తీసుకున్నట్టయితే 89 కిలోకాలరీల శక్తి అందులో ఉంటే, అవకాడోలో 160 కిలోకాలరీల శక్తి ఉంటుంది. B2, B3, B5, B6, EK విటమిన్లు అనేకం ఇందులో ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మ్యాంగనీస్, ఐరన్, జింకులు, అంటే మన శరీరానికి కావలసిన ఖనిజాలను అన్నింటినీ అవకాడో అందిస్తుంది. గుండె జబ్బులకు కూడా దీన్ని తింటే చెక్ పెట్టేసుకోవచ్చు. బీపీలు, షుగర్లు రాకుండా ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. పొటాషియం అధికం కాబట్టి కిడ్నీ వ్యాధులున్న వారు మాత్రం దీన్ని తీసుకోవద్దు అంటారు వైద్య నిపుణులు. ఒబేసిటీకి చక్కని మందు ఇది. ప్రెగ్నెంట్ వారికి ఇందులోని ఫోలిక్ ఆమ్లం గర్భంలోని శిశువుకు, మెదడు, నాడీ వ్యవస్థలోని లోపాలను ఇది నివారిస్తుంది. ఇందులోని టిప్టోపాన్ తో గాఢ నిద్ర పడుతుంది, అంటే నిద్రలేమి కూడా దీన్ని వాడొచ్చన్నమాట. తల్లిపాలలో పోషకాలను పెంచుతుంది. అవకాడో సిరప్స్ కూడా లభిస్తున్నాయి మార్కెట్లో. ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే నీవు ఏమేమి తీసుకోవాలో నీకు తెలుస్తోందా ఇప్పుడు?
1: విసిగించానా వదిన, మిర్చిలా కారంగా మాట్లాడక మిర్చి గురించి చెప్పబోయ్ వదిన.
0: ఇన్నింటికి చెప్తూ ఉన్నాను, ఇంకా నన్ను కోపంగా ఉన్నానని మిర్చి అంటావా? కూరగాయలకు అన్నింటికి ఈ మిర్చి కలిపితేనే రుచి ఉంటుంది తెలుసా. పచ్చిమిర్చిని నీకు తెలుసా, మన ఇంట్లో మన తాతల కాలం నుండి కూడా పచ్చడి కలుపుకొని కారకారంగా కొరుక్కొని తింటాం, పెరుగన్నంతో కూడా తింటాం. ఇక బరువు తగ్గాలనే వారికి బెస్ట్ ఆప్షన్ పచ్చిమిర్చి.

0: పచ్చిలో క్యాన్సర్ను నిరోధించే క్యాప్సిసి ఉంటుంది. దీనిని అనేక ఔషధాలలో కూడా ఉపయోగిస్తున్నారు. అంటే మనం వాడేటటువంటి చాలా మెడిసిన్స్ లో ఈ మిర్చి ఉంటుంది. జలుబు చేసిందంటే చాలు, ఘాటు ఘాటు మిర్చి తిన్నావంటే జలుబు ముక్కు క్లియర్ అయిపోతుంది తెలుసా. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులను కూడా తరిమి కొడుతుంది. బీపీ షుగర్ ఉన్నవారికి ఇది దివ్యౌషధం. రక్తనాళాల లోపల రక్తం జామ్ కాకుండా కూడా ఇది మిర్చి చూస్తుంది. షుగర్ లెవెల్స్ 60కి తగ్గకుండా పెరగకుండా చూస్తుంది. ఇంకా బెంగళూరు మిర్చి వీటితో కర్రీస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నీకు తెలిసిన సంగతే కదా ఇది.
1: కరెక్టే వదిన, కాకపోతే మిర్చి ఎక్కువ కాకుండా చూసుకోవాలంటుంటారు కదా.
0: అవును, అది ఏదైనా పరిమితంగా తీసుకోవాలి. అపరిమితంగా తీసుకుంటే దానివల్ల అనేక సమస్యలు ప్రతి ఆహార పదార్థంతో కూడా ఉంటుంది.
1: అలాగే కాకర షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదని చెప్తారు కదా, మరి బోడ కాకరకాయ ఎందుకు ఉపయోగపడుతుంది?
0: ఓహో, చాలా మంచి ప్రశ్న వేశావు. బోడ కాకరకాయ అనగానే చాలా మంది తినరు దీన్ని, కానీ ఇది చాలా మంచి ఆహార పదార్థం. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఎక్కువగా వాడేటటువంటి కాకర కన్నా అంత చేదుగా ఉండకుండా తీపిగా ఉంటుంది. ఇందులో అనేక రకాలైనటువంటి విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మటన్ చికెన్లు కూడా దీని ముందు బలాదూరే తెలుసా. మధుమేహం, బీపీ ఉన్నవారికి ఇది బహుమంచి ఆహారం. 15 రోగాలను తరిమికొట్టేటటువంటిదే ఈ అడవి కాకర. కాబట్టి తినని వాళ్లు కూడా ఈ అడవి కాకర గురించి తెలుసుకున్న వెంటనే తింటే చాలా బాగుంటుంది.
1: వదిన, నాకు డౌట్, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందంటావా?
0: నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఎక్కడైనా నెయ్యి ఉంటే మనం పాడి చేసుకోకుండా హాయిగా నేతి బీరకాయ తోటల్ని పెంచుకునేవాళ్లంగా. నేతి బీరకాయ అనేది బీరకాయ లాగా కాకుండా కొంచెం దోసకాయ టైప్ లోపల ఉండేటటువంటి, తీగ కాసేటటువంటిది. ఇది ఈ నేతి బీరకాయ శరీరంలోని టాక్సిన్స్ ను ఉత్పత్తి చేసి కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. తర్వాత షుగర్ వ్యాధికి ఈ నేతి బీరకాయను చూస్తే దడదడగా ఉంటుంది. 25 కెమికల్ కాంపౌండ్స్ ఇందులో ఉంటాయి. అల్సర్తో పాటుగా గ్యాస్ట్రిక్ తో బాధపడేటటువంటి వారికి ఇది చాలా ఔషధంగా ఉపయోగపడుతుంది. లివర్ ను కూడా కాపాడుతుంది. లివర్ లోని బ్లడ్ ను ప్యూరిఫై చేసేటటువంటి కణాలకు ఈ నేతి బీరకాయ స్ట్రెంగ్త్ ఇస్తుందట. ఇంకా ఇందులో లూఫాకోలిన్ 1-2 కెమికల్ కాంపౌండ్ బ్యాక్టీరియాలోని రైజోమ్లను నాశనం చేసి క్షయకరణ విభజన జరగకుండా చేస్తుంది. అంటే క్యాన్సర్ సెల్స్ ను డివిజన్ కాకుండా చూస్తుందట. స్కిన్ హెల్త్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకనే నేతి బీరకాయను తప్పనిసరిగా మన ఆహారంలో తీసుకుంటూ ఉండాలి.
1: వదిన, ఈ కుండీలో ఏంటి తీగలు పాకి ఉంది, ఇది కూడా సమీకృత ఆహారం అంటావా?
0: అయ్యో సుమా, నన్ను ఆట పట్టిస్తున్నావా ఏంటి? సమీకృత ఆహారం అని ఒక్కటి తింటే దాన్నంటారా? ఇంతసేపు నేను చెప్పింది వింటున్నావా లేదా? నీవు అన్నింటినీ సమపాళ్లలో, అంటే రోజు ఆహార పదార్థాలు తీసుకోవాలి. సర్లే, ఈ మొక్కను నల్లేరు అంటారు. ప్లాస్టిక్ పదార్థాల వల్ల కలిగే నష్టాలను నివారించేటటువంటి గుణం కలిగినటువంటి ఫ్రెండ్లీ మొక్క ఇది. విరిగిన ఎముకలు కూడా దీన్ని తీసుకోవడం వల్ల తొందరగా అతుక్కుంటాయి. ఇది ఒక మంత్రదండంలా ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు, జీర్ణక్రియలో ప్రేగులకు ఆరోగ్యమిచ్చి ఆకలిని ఇది బాగా పుట్టిస్తుంది. దగ్గు, శ్లేష్మ సమస్యలు దూరం దీన్ని తీసుకోవడం వల్ల. ఇక మన స్త్రీలలో వచ్చే మెనోపాజ్ దశలో ఎముకలు మనవి బాగా బలహీనంగా అయిపోతాయి. త్వరగా విరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది, గుల్లబారిపోతాయి. కాబట్టి ఈ ఎముకలకు మంచి కాల్షియాన్ని అందించి ఆ బలహీనతను పోగొడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉండి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఆస్పిరిన్ తో సమానం. అంటే మన తలనొప్పికి ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకుంటాం చూడు, అలా అన్నమాట. నల్లేరు రసం, దానికి సమపాళ్లలో నెయ్యి, పంచదార లేదా బెల్లం కలిపి తింటే మన స్త్రీలలో వచ్చేటటువంటి నెలవారి, అంటే పీరియడ్ లో కలిగేటటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ నల్లేరును నువ్వేం చేస్తావంటే వెళ్లేప్పుడు తీసుకొనెళ్ళు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఒక్కరోజు తినలేము, కాబట్టి తరచుగా డైలీ ఆహారంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. దీనికోసం మనము ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి.
1: వింటుంటే ఎంత ఉత్సాహంగా ఉందో, నా నీరసం పటాపంచలైపోయిందనుకో. మన ఇంట్లోనే, మన చుట్టూనే ఇన్ని రోగాలకి

0: మందులున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదంటే నమ్ము.
1: నిజంగానే కదా, ఒక్కొక్క ఆహార పదార్థం విలువ తెలుసుకుని మనం తీసుకుంటూ ఉంటే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీకు ఇంకో సంగతి చెప్పాలి సుమా, నీరసం అంటే ఇప్పుడే వెంటనే పోవాలి అంటే వేడివేడి కాఫీ తాగొచ్చు, కానీ కాఫీలు ఎక్కువగా తాగొద్దు. రోజుకు ఒక రెండు కాఫీలు తాగితే కొంచెం ఉత్సాహంగా ఉంటాం. అయితే ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ మనం తాగినట్టయితే ఉత్సాహంగా రోజంతా పనిచేసుకోవచ్చు. ఇక అప్పుడప్పుడు స్ట్రెస్ కు గురి అయినప్పుడు డార్క్ చాక్లెట్ కూడా తినడం వల్ల మెదడులోని ఎండార్ఫిన్లు విడుదలై మనము సంతోషంగా ఉంటామట నిపుణులు చెప్తూ ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు స్ట్రెస్ నుండి కాస్త రిలీఫ్ అనేది మనకు దొరుకుతుంది. అలా అని అధికంగా తీసుకోకూడదు సుమా. సరి అయిన సమయంలో ప్రతిరోజు వ్యాయామం, యోగా, నడక తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒక మంచి ఆహారం, ఆ మంచి ఆహారం తీసుకుంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనసుతో పాటు మనం సమాజంలో ఉంటాం కాబట్టి మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇదే మన ఆరోగ్య సూత్రం. నేడు మన జీవితంలో అనేక సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. అనేక మానసిక ఆందోళనలకు వెంటనే మనము గురి కావద్దు. ఈ స్ట్రెస్ అనేది అనేక జబ్బులకు దారితీస్తుంది. ఆహారాన్ని అంటే ఈ సమీకృత ఆహారాన్ని తీసుకుంటూ భావోద్రేకాలను అదుపులో ఉంచుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ సెల్ ఫోన్ బారిన పడకుండా లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ పోషకాహారం గురించి విన్నావు కదా, దీని యొక్క ఆవశ్యకత ఏంటో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇంటికి వెళ్ళాక మీ అత్తగారికి అన్ని పనులు చెప్పకుండా నీ పనులన్నీ చకచకా నీవే చేసుకుంటూ వీలైనంత వరకు వేరే వాటిపైన మనసును కేంద్రీకృతం చేస్తూ ఏదైనా యూస్ఫుల్ ఐటమ్స్ తయారు చేయడం గాని లేదా నలుగురికి సామాజిక సేవ చేయడం గాని దానిపైన నీ మనసును నిలుపుకొని.
0: తప్పకుండా వదిన, నువ్విచ్చిన ఈ సలహాలతోటి చూసుకో, ఇంకా నుంచి అవి పాటిస్తూ మా అత్తగారిని కూర్చోబెట్టి మొత్తం ఇంట్లో పనంతా నేనే చేసుకుంటాననుకో. నెక్స్ట్ టైం నువ్వు మా ఇంటికొచ్చేసరికి మా అత్తగారు నీతో చెప్తారు మా కోడలు ఎంత బాగా వండి పెడుతోందో అని. అలా తయారవుతాను నేను. ఓకే వదిన, మరి నువ్విచ్చిన ఈ సలహాలతోటి నా నీరసం అంతా ఎగిరిపోయింది. నేనింక రేపు మా ఇంటికి వెళ్తాను వదిన.
1: పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇక జంక్ ఫుడ్ కు బై బై. పోషకాహారమే ముద్దు, ఆరోగ్యమే మహాభాగ్యం, పోషకాహారమే దానికి సరి అయిన మార్గం. ఆహారంలో ఉండాలి పోషకాలు, అప్పుడే నిండు నూరేళ్లు ఆయుష్.
0: మీరింతవరకు ఆరోగ్యానికి పోషకాహారం శ్రీమద్ సిహెచ్ హరిప్రియ గారితో సంభాషణ విన్నారు. ఇది ఈనాటి మహిళావాణి. మళ్లీ వచ్చే శుక్రవారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమే కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మరాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ.

కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపజేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవారిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రిత జనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని ఎల్ల ఋతువులందునలరారి పరోమై ఇంద్రు విరులతోటకెపు తెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేల్పు మ్రానుపాల వెళ్లి బుట్టే అని క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్నా, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్నా, అదేవిధంగా కల్పవృక్ష వాహనం ఇలా, అలాగే చంద్రప్రభ వాహనం ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారు వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమలి పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు, చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖాముడులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతో మంది భక్త శిఖాముడులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాల్ని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం సాక్షి సంతకం ఆయన ఒక కాగితాన్ని రాసిచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని, కాబట్టి తన పరిణయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే

0: స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉంది. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ పువ్వులోనూ అన్నిటిలోనూ పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారో అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జనపడుతూ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారు అందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే, ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో, స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు, జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని. ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు, చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత, చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించిన నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి, అటువంటి కరుణా స్వరూపుని యొక్క కారుణ్యము గురించి, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ గుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోజ్ఞం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృతాం బోధర ప్రాభవో మాం వ్యక్తా వ్యక్త స్వరూపో దురధిగమపద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్ర చేత సరసి జనయత నంద దీక్షా విహారః అని మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవార్లతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణీ సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే, కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం, అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది, ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట, సభూరి దివ్యాహరత సభూమి మసృజిత అని వేదం చెప్తున్నది. ఉన్నట్టుండి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట, భూహ అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువైది వ్యాహరద మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట, శుభహ అనే శబ్దం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. వెలిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే, సంకల్పమాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది, అంటే కోరిక. ఈ సృష్టి ఇది పరం. ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు, వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహుర వ్యయం అని భగవ

0: భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలు ఉన్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్లీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్నన్నాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి, నైరాశ్యంగా ఉండాలి అని అంటూ ఉంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు, తానే అని చాలాసార్లు చెబుతూ ఉన్నాడు, విశ్వం విష్ణు అనే పదాల ద్వారా. ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండము మరొకటి కాదు, తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైపచ్చు కృష్ణావతారాన్ని పెట్టారు. ఇక్కడ రెండు గమ్మత్తులున్నాయి. పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉంది. అది కల్ప వృక్షాలలో పంచకల్ప వృక్షాలు, ఐదు రకాల కల్ప వృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం, సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ అంటారు. రెండవ అంశం ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానామధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తేమిటో తెలుసా? పైన నెమలిపించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలిపించాన్ని కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ, విహరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు,
1: ధన్యవాదాలు. నరసింహం గారు, వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా, అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియజెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషులు వంటివి అని. ఇంకా చెప్పాలంటే సత్పురుషుల కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏం ఉపదేశించాలి? కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనస ఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను, మీరల్లా చేయవలసిందంతా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు గాని అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా ఆర్తత్రాణపరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాద భయప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాద గణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతి రేఖయేవ జగతాం ఏతే భవ సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణ.

కరిరాట్ పాంచాల్య హల్యా ధ్రువ ప్రయోజనమనుద్దిశ్యన మందోపి ప్రవర్తదే అని కదా. ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి? వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయనా, ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రక్రాదశ్చ.

0: ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా, కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకు అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మ వృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే, కల్పవృక్షం మనం అక్కడికి వెళ్లి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది. అది మంచిదైనా చెడ్డదైనా కానీ, కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు, మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వారు స్వామి. అందుకని అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చిన దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్ట అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండనుకున్నట్ట అమృతతుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిండుంటే బాగుండనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుందే అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నేను ఇవన్నీ వచ్చాయే బానే ఉంది, ఎక్కడి నుంచో ఏపులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ వాడసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వెంపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు అందించాడో అందులో ఉండే ప్రతి దాన్ని కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా భావించి అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకు చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయ కునీనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదని చెప్పి బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరే దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరిణీ తీర్థసమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహ పురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టి, నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధీ వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి పనికొచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శనివ సాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి, ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా, కలో సంకీర్తనాన్ముక్తి అని. మరొక మాట, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అనే గమ్మత్తైన మాట కూడా ఉంది. శుకమహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే కలిప్రభావం ప్రబలిపోతోందయ్యా.

0: నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశక్తిగా చెప్తున్నాము అనుకోకుండా, గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా శాసనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తీతి గోవింద, చాలా రకాల అర్థాలున్నాయి. 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరికి దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు, కోరిక అనే అర్థాలున్నాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే ఒక శ్లోకం చెప్తారు. గోవిందా దధి దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాం వరః యస్య స్తంభిత పాణి రానతి కృతానందీశ్వరేణాభవత్ తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్లారట. వెళుతూ వెళుతూ రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అనర్చుకుంటూ వెళ్లాడట. అక్కడ వాచ్మెన్ గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవింద అంటావేమిటి అనే మనస్సులో అనుకుంటూ అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మ స్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలా ఆగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతా స్వరూపం. అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో గనక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాట. అటువంటి గోవింద నామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ, అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం గనక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమానలో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట. మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తమవుతాడు కనుక ఆ మట్టి పేళ్లే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెబుతున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసి దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్వశమైపోయాడు. మరొక చోట ఎంతో మంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మనవంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా గోవింద నామ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుఖమార్చి చెబుతారు, నిను చింతించుచు వాడుచున్ పొగడుచున్ నిరివ్య చరిత్రముల్ వినుచు చూతురుగా కలోకులు ఇతరాన్వేషంబులన్ చూతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ.

0: అని మన మనస్సులో ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలున్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పం, అతఃపరం సత్యం పుష్పం, తప పుష్పం, భావ పుష్పం, అథ అష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రులమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామ గోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 9:30.

హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. మరి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. మరి ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట ఓం నమో వెంకటేశాయ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాస్ కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: మాయా చేసావే అంటూ ఇంకేం మాయా చేస్తామంటే మంచి మంచి పాటలు వినిపించేస్తూ ఉంటుంది మీ వివిధ భారతి. మంచి పాటలు వినిపిస్తూ మిమ్మల్ని మాయలు పడేస్తూ ఉంది అనమాట. ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయ తార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై.
4: మీట్ ద స్టార్.
5: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు FM వివిధ భారతి, నేను మీ ఆర్జే సురభి రమేష్. రైట్, మనమున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ, మరి సాంగ్స్ మధ్యలో మంచి మాటలు కూడా తెలుసుకుంటాం. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది మనల్ని ఏ విధంగా అంటే రిప్రజెంట్ చేస్తుంది. చాలా మంది ఏంటంటే సోషల్ మీడియా ఒక టైం పాస్ అని అనుకుంటారు, కానీ టైం పాస్ వెనక కూడా మీరు పెట్టేటటువంటి పోస్ట్ కానివ్వండి, మీరు పెట్టేటటువంటి స్టేటస్ కానీ మీ మైండ్ సెటప్ ఏంటైనా తెలుస్తూ ఉంటుంది జనాలకి. మీరు చెప్పకుండానే ఎదుటి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటున్నారు. దాంట్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రోజు 20 స్టేటస్ అప్డేట్ చేస్తూ తమ లైఫ్ డైరీని లైవ్ లో పెట్టే వాళ్ళు ప్యూర్ ఎక్స్ట్రోవర్డ్స్, నలుగురితో కలవడమే వీళ్ళ సరదా అనమాట. వీళ్ళు ఎక్కువగా నలుగురితో కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని విషయాలు కూడా ఉన్నాయి, నేను చెప్తాను. ఈలోపు మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. ఎవరు అడుగుతున్నారు? విశ్వం, శివ, ఐశ్వర్య, శోకశ్రీ, వత్సల్, సుగుణ, కృష్ణ, భవానీ అండ్ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. మషూర్వాడ వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజ్. ఇక కర్ణాటక అలగాపురం గ్రామం అన్నూరు తాలూకా చామరాజనగర జిల్లా నుంచి సి పూర్ణచంద్ర, తేజస్వి, డాక్టర్ ఎం చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ్ క్యాంపస్. వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట మల్లన్న మూవీ నుంచి విక్రమ్ అండ్ రీటా పాడినటువంటి పాట, సాహితీ సాహిత్యాన్ని అందించారు దేవ్ శ్రీప్రసాద్. మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చినటువంటి మంచి రాగింగ్ సాంగ్ స్టూడియో.

0: పాట మొత్తంలో వచ్చిన సహజం ఏదైనా ఉందా అంటే, డుంబులక్కు జుంబులక్కు డుంబులక్కు జుంబులు డుంబులక్కు డుంబులక్కు జుంబులక్కు జుంబులు కదా, రైట్? ఇలాంటి మస్తు మస్తు పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ సమయం 10:42 అయింది. అస్సలు టైం ఆగనే ఆగట్లేదు, అలా వెళ్ళిపోతుంది. మన పాటలు కూడా, మన జోష్ కూడా ఏమాత్రం ఆగకుండా ముందుకు వెళ్ళిపోతుంది కదా. రైట్, మరి లేట్ చేయకుండా మరో వండర్ఫుల్ ట్రాక్ వినిపించే ముందు మనం సోషల్ మీడియాలో మనం పెట్టేటటువంటి పోస్ట్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మన గురించి ఎలాగా సైకాలజీ పరంగా మన సైకాలజీ ఎలా అర్థమవుతుంది జనాలకి అనే విషయంలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, టైప్ చేయడానికి బద్దకించి 3 నిమిషాల పొడవాటి ఇలా అంటే ఒక 3-4 నిమిషాలు ఉంటుంది, అది ఎప్పటికీ అయిపోనే అయిపోదు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, వాళ్ళు ఎప్పుడు పాజ్ ఇస్తారో, ఎప్పుడు గ్యాప్ ఇస్తారో. మరీ ముఖ్యంగా ఏంటంటే, కొంత పాజ్ ఇచ్చి ఇచ్చి ఇచ్చి అయిపోయింది అనేలోపు మళ్ళీ ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలాగా 3-4 నిమిషాలు పొడవాటి వాయిస్ నోట్స్ పంపే ప్రాక్టికల్స్ జనాలు సమయమే అమూల్యం అనుకునే రకం అన్నమాట అని మరి చెప్తూ ఉన్నారు దీన్ని సర్వేయర్ చేస్తున్న వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళ గురించి మరికొన్ని విషయాలు కూడా నేను చెప్తాను, మీరు మాత్రం ఏం చేస్తారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 2005 నుంచి మళ్ళీ 2010 వరకు మధ్యలో వచ్చినటువంటి పాటలన్నీ కూడా వింటూ ఉన్నాం కదా. రైట్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ ట్రాక్. ఇబ్రహీంపట్నం ఆదిభట్ల కరాది గోపికృష్ణ ఉమావతి గారు, అలాగే హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్ చంద్రు, శ్రేయాన్ష్, అలాగే కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరూ అడుగుతున్నటువంటి పాట లక్ష్మీ మూవీ నుంచి శంకర్ మహదేవన్ సుధా పాడినటువంటి పాట చంద్రబోధ్ సాహిత్యం రమణ గోగుల సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం ఇలా కొనసాగుతూనే ఉంటుంది ప్రతిరోజు. మరి అయితే ఒక్కడితోటి కొనసాగుతుందా అంటే లేదు, నెక్స్ట్ ఆర్జే కూడా మన కోసం రెడీగా ఉన్నారు. ఇంతకీ ఆ ఆర్జే ఎవరు అనేది ఒక్కసారి ఆ గొంతులు విందామా. హలో.
2: హలో అండి రమేష్ గారు.
1: హలో, గుడ్ మార్నింగ్ లక్ష్మి. హౌ యూ లక్ష్మి?
2: ఫైన్ అండి, గుడ్ మార్నింగ్.
1: చాలా ఉత్సాహంగా కనబడుతుంది. ఏంటి ఆ ఉత్సాహం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి చెప్పండి?
2: కారణం ఏముంది అసలు? ఈ రోజు శ్రోతలతో మనం మాట్లాడొచ్చు, హ్యాపీగా మంచి మంచి పాటలు వినిపించవచ్చు. ఇంతకంటే బలమైన కారణం ఏముండాలి చెప్పండి?
1: నిజంగా వందకు నూటికి 200 మార్కులు కూడా వేయచ్చు కదా. రైట్, అయితే మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము. చాలా మంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అంటే ప్రతి ఫోన్ లో కూడా వాట్సాప్ కానివ్వండి, అనేక రకాల స్టేటస్ పెట్టుకోవడం వచ్చింది. ఈ స్టేటస్ పెట్టుకోవడం కూడా ఒక రకంగా వాళ్ళ సైకాలజీని తెలియజేస్తుంది అంటారు. అసలు మీరు చూసే స్టేటస్ లో కానీ ఏవి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తుంటాయా, లేకపోతే నవ్వుకుంటారా, ఎలాంటి వాటిని మీరు బాగా

0: ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
1: మీరే అన్నారు ఇన్స్పైర్ చేస్తారని. ఇన్స్పైరింగ్ చేసేవి కొన్ని ఉంటాయి, కొన్ని నవ్వుకునేలా ఉంటాయి, కొన్ని ఏమో వాళ్ళ వాళ్ళ సైకాలజీని వాళ్ళ మెంటాలిటీని రిప్రజెంట్ చేసేలా ఉంటాయి. ఈవెన్ మన మెసేజ్ అయినా సరే కానివ్వండి, ఏవైనా సరే వాట్ ఎవర్ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ అది ఒక మనిషిని రిప్రజెంట్ చేస్తాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఒక కమ్యూనికేషన్ లాగా అనమాట అవన్నీ కూడా,
0: రైట్?
1: ఒక సైలెంట్ కమ్యూనికేషన్.
0: అయితే మరి మీరు ఎక్కువగా ఎలాంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు జనరల్ గా? అంటే ఇప్పుడు మెసేజ్ అయితే ఓకే, జనరల్ గా మీరు స్టేటస్ పెట్టేటప్పుడు ఎలాంటి స్టేటస్ పెడుతూ ఉంటారు? అసలు స్టేటస్ పెడతారా పెట్టారా, అది ఫస్ట్ క్లారిటీ.
1: యాక్చువల్ గా స్టేటస్ అంటే మనం మామూలుగా ఫెస్టివల్స్ విషెస్ చెప్పడానికి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే. ఇక అందరు స్టేటస్ అంటే చెప్పాను కదండి, వాళ్ళ వాళ్ళ మెంటాలిటీస్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. కొన్ని అయితే ఇన్స్పైరింగ్ గా ఉండే ఎవరైనా ఇష్టపడతారు, అండ్ అట్ ద సేమ్ టైం కామెడీ ఎవరైనా
0: ఇష్టపడతారు.
1: కూడా ఉంటాయి జస్ట్ అలా ఒక కొన్ని కొటేషన్స్ షేర్ చేస్తూ, కొన్ని పిక్చర్స్ షేర్ చేస్తూ. ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి అవి కూడా నేను చక్కగా, ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి వచ్చింది, నేను చక్కగా పెడుతున్నారు స్టేటస్ లో అసలు వినాయకుడు, బుజ్జి బుజ్జి వినాయకులు, బుల్లి బుల్లి వినాయకులు, అందరు దేవుళ్ళవి.
0: టెక్నాలజీ చెడగొడుతుంది అనే కానికట్టే కూడా టెక్నాలజీని వాడుకునే విధంగా వాడుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా, రైట్? వెల్ మై డియర్ లిజనర్స్, వింటూ ఉన్నారు కదా ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలన్నీ కూడా లక్ష్మి ఇంకా ఇంకా ఇంకా చెప్తుంది. మరి 11 నుంచి 3 o'clock వరకు ఎలా ఉండబోతుంది షో? ఏమి రోజు స్పెషల్ ఏమైనా ఉన్నాయా?
1: ఎస్, అన్ని స్పెషల్స్, ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కాబట్టి మూవీ రివ్యూ ఉంటుంది. మరి అదేంటో తెలుసుకోవాలంటే వింటూ ఉండాలి కదా.
0: ఎస్, వింటూ ఉండండి. అయితే ఈ లోపు నేను మీకు మైక్ ఇచ్చే లోపు మా శ్రోతలతో మాట్లాడతాను, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. వెల్ మై డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఒక చిన్న, అంటే మీకు ఆ సోషల్ మీడియాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తాను. స్టూడియో
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్.
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు FM వివిధ భారతి, నేను మీ ఆజేశ్వర భిరమేష్. టాటా బై బై చెప్పే ముందు మరి వాట్సాప్ లో లేదండి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అన్ని మీడియంస్ లో కూడా మనం పెట్టేటటువంటి స్టేటస్ మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి, మన మైండ్ ఏంటనే తెలియజేస్తుంటాయి. కాబట్టి కొంచెం కాదు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా కూడా కొంచెం సరదాగా ఉండేవి ఓకే, కానీ కొంతమంది పొద్దున్నే లెగ్గానే ఎలా ఉంటుంది అంటే పొద్దున్నే లెగ్గానే ఒక 10 పువ్వులు, 10 సీనరీస్, 10 దేవుళ్ళ బొమ్మలు ఇలాగ పెట్టేసి విసిగించేస్తారు. అలాంటి వాళ్ళు మన చుట్టూ కూడా ఉంటారు. ఏదైనా కూడా కొంచెం జాగ్రత్త కాదు, మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్లూటిక్ లాస్ట్ సీన్ మొత్తం దాచేసి నిషేధ జీవులు కొంతమంది ఉంటారు. వీళ్ళ టైం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, నా మూడ్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తా అనే టైప్ అనమాట. అర్థమైంది కదా, మీ అరచేతిలో ఉండే యాప్లో ఎంత పెద్ద కథ ఉందో. కాబట్టి వీటిని అంటే సరదా సరదాగానే ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమంది పెట్టే పోస్టులు అనేది హాట్ చేస్తూ ఉంటాయి, లేకపోతే విసిగిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ అంటే ఎక్కువగా ఏది పడితే అది స్టేటస్లో పెట్టడం వల్ల అవి చూసేంత అంటే 1-2 సార్లు చూస్తారు, ఆ తర్వాత వాళ్ళని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ వీడికేం పని పాట లేదురా అనుకునే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అలాంటి అనుకోకూడదు అని అంటే మీరేం చేయాలంటే, మీరు అనే కాదు మనం అందరం ఏం చేయాలంటే, జాగ్రత్తగా సోషల్ మీడియాని పద్ధతిగా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమంటారు, రైట్? ఇది ఈరోజు మరి హిట్ సాంగ్స్ తో పాటు హిట్ మాటలు కూడా విన్నాం కదా. మరి మీ ఆజేశ్వర భిరమేష్ టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మరో షోలో మరిన్ని మంచి పాటలు పసందైన పాటలతో కలుస్తాడు. మరి వెళ్లేక ముందు వండర్ఫుల్ ట్రాక్ కిక్ ఇచ్చే పాట, కిక్ మూవీ నుంచి వచ్చేసింది, చిత్ర పాడినటువంటి పాట, సినిమా సీతారాం శాస్త్రి సహజం, థమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్ లో దిమ్ తిన అంటూ వండర్ఫుల్ ట్రాక్ స్టేట్ చేయండి.

సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం మూవీ రివ్యూతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఉదయం ప్రారంభించారు. వివిధ రాష్టాల వ్యవసాయ మంత్రులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేంద్ర మంత్రి ఈ సందర్బంగా మొక్కనాటారు. హైదరాబాద్ మాదాపూర్ లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. పీఎం ఏవైజీ పథకంలో మొదటి విడతగా రాష్టానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం, తాగునీరు, విద్యుత్ కొరత నివారణకు చేపట్టిన ముందస్తు ప్రణాళికలను వివరించారు. రాష్టంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఈ నెల 19న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమాపేశం నిర్వహించనున్నట్టు, తల్లిదండ్రులతో భాగస్వామ్యం ప్రతి విద్యార్థి అభ్యాసనకు బలం అనే ఇతివృత్తంతో సమాపేశాలు జరగనున్నాయి. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణా కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లటం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ అర్జే లక్ష్మి. మరి ఈరోజు ఫ్రైడే కాబట్టి మీ అందరికీ తెలుసు మూవీ రివ్యూ ఉంటుంది. ఏంటది యాక్చువల్గా రీబర్త్ అండ్ లవ్ స్టోరీ సబ్జెక్ట్స్ తో తెలుగులో చాలా మూవీస్ వచ్చాయి, ప్రేక్షకుల్ని అలరించాయి, మెప్పించాయి, సూపర్ హిట్ కూడా అయ్యాయనుకోండి. కానీ 2014లో ఒక మూవీ వచ్చింది టిపికల్ అండ్ టఫ్ స్క్రీన్ ప్లేతో. రీబర్త్ లవ్ స్టోరీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అండ్ అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే అనుబంధాన్ని, ప్రేమను తారాల వారీగా తీసుకుని వెండితెర మీద అత్యద్భుతంగా దర్శకుడు విక్రమ్ కే కుమార్

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మనం మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా కింగ్ అక్కినేని నాగార్జున గారు నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగ చైతన్య, సమంత, శ్రీయ, దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వర గారు ప్రధాన పాత్రలుగా సిసింద్రి అఖిల్ ను లాంచ్ చేస్తూ విక్రమ్ కే కుమార్ గారి డైరెక్షన్ లో నిర్మించిన మల్టీ స్టారర్ మనం మాట్లాడుకుందాం. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను హాలో బ్రదర్ సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్.

గుర్తుకొస్తున్న ఇలా మనం మూవీ రివ్యూ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మూడు తరాలను రిప్రజెంట్ చేసే మనం కథలు, ఒకే కుటుంబానికి చెందిన హీరోలు నటించడం ఒక ప్రత్యేకత అయితే, వాళ్ల ఒరిజినల్ పేర్లనే ఒకరి పేరు ఇంకొకరికి ఇవ్వడం అనేది మరో ప్రత్యేకత. అంటే నాగార్జున గారికి నాగేశ్వరరావు గారి పేరు, నాగేశ్వరరావు గారికి చైతన్య పేరు, చైతన్య గారికి నాగార్జున అనే పేరు. సో ఇలా ఇవ్వడం అనేది ఒక స్పెషల్ గా అనిపిస్తుంది. అండ్ సినిమా చూస్తున్నప్పుడు మనకు ఆ ఫీల్ అర్థమవుతుంది అనుకోండి. మాట్లాడుకుందాం, మరిన్ని విశేషాలు వింటూ ఉండండి మూవీ రివ్యూ. అండ్ ఇప్పుడు మీకోసం మన మూవీ నుంచి ఎనర్జెటిక్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మూవీ రివ్యూ టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. మరిక మనం మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మూడు తారాలను మాత్రమే కాదు, మూడు ప్రపంచాలను మన కళ్ల ముందు మనం సినిమాలో ఆవిష్కరించారు దర్శకుడు. యాక్చువల్ గా నాగార్జున, శ్రీయ గారి స్టోరీ ద్వారా స్వాతంత్ర్యం రాకముందు ఉన్న ప్రపంచాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. 90s జనరేషన్ అంటే నాగార్జున గారు అంటే బిట్టు పెరుగు పెద్దయ్యి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా సెటిల్ అవడం అనేది 90s జనరేషన్ లాగా. ఆ తర్వాత సమంత నాగ చైతన్య గారి స్టోరీ ద్వారా మిలినియం వరల్డ్. సో వీటన్నిటినీ ఒకే కథలో, ఫ్రేమ్ లో, పేట్రియాటిక్ అండ్ హిలేరియస్ జోనర్స్ లో ఎంటర్టైన్ మ్యూజిక్ తో రూపొందించి ప్రేక్షకుల్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు. మరి మరిన్ని మనం విశేషాలు మాట్లాడుకునే ముందు మరో పాట వినేద్దామా? కిల్లర్ సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

గుర్తుకొస్తున్నాయి. మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనం అంటే గుర్తొచ్చేది మంచి పాటలు కూడా కదా. అన్ని ప్రూబెన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్స్ అని చెప్పొచ్చు. సినిమాలో కథాపరంగా వచ్చే పాటలు కమర్షియల్ గా కూడా సక్సెస్ అవుతాయని ప్రూవ్ చేసింది సినిమా. చంద్రబోస్ వనవాలి గారి సాహిత్యం అన్ని తరాల వాళ్లను ఆకట్టుకుంది. ఇక కథకు, దర్శకుడి ఆలోచనలకు జీవం పోస్తూ సహజత్వాన్ని తీసుకొస్తాయి హర్షవర్ధన్ గారు రాసిన సంభాషణలు కదా. మీరు గుర్తు చేసుకోండి, అసలు ఎంత బాగుంటాయి ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని కూడా. చాలా నాచురల్ గా ఏదో మనం రియల్ లైఫ్ లో ఒకరికొకరు ఎదురు పడితే ఎలా మాట్లాడుకుంటాము, లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, వాట్ ఎవర్, అలాగే ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా. అట్ ద సేమ్ టైం కథకి కావలసిన బలాన్ని కూడా తీసుకొచ్చే డైలాగ్స్ అవి. సో హర్షవర్ధన్ గారికి దక్కుతుంది ఆ క్రెడిట్. ఇంకా చెప్పాలంటే నాగార్జున గారు, సమంత గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా మనం స్పెషల్ గా చెప్పుకోవాలి. యాక్చువల్ గా రీబర్త్ అంటే తల్లి మళ్లీ పుట్టింది అనే విషయం నాగార్జున గారికి తెలుసు. అండ్ అలాగే కానీ తనకంటే ఇప్పుడు వయసులో చిన్నమ్మాయి, ఆ అమ్మ అమ్మ అని పిలుస్తూ ఆ బ్యాలెన్సింగ్ ని, ఆ ఎమోషన్ ఎంత బాగా బ్యాలెన్స్ చేశారంటే నిజంగా. అలాగే సమంత గారు కూడా తన కొడుకు అని తెలుసు కానీ

0: నాకంటే వయసులో పెద్దవాడు ఇప్పుడు. అలాగే బిట్టు బిట్టు అని పిలుస్తూ వాళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ అన్ని కూడా తల్లి కొడుకుల అనుబంధాన్ని ఎంత బాగా ఎలివేట్ చేశాయంటే నిజంగా అలా కనెక్ట్ అయిపోతావు అంతే ఆ సినిమాకి ఆ సీన్స్ కి. సో వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మరి ఇక ఉన్న ఇంకా చాలా విశేషాలు చెప్పాల్సినవి, కాకపోతే ఒక పాట వినిపిస్తాను వెంటనే కాదు ఒక స్పాట్, ఆ తర్వాత పాట. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

గుర్తుకొస్తున్నాయిలో మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. 8 ఏళ్ల పిల్లాడికి తల్లిదండ్రులు అయిన భార్యాభర్తలు ఒక ప్రమాదంలో చనిపోయి ఆ పిల్లవాడు పెద్దయ్యేటప్పటికీ మళ్లీ వాళ్లు తిరిగి పుట్టడం, పేరెంట్స్ ని గుర్తించి తిరిగి ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు 80 ఏళ్లు పైబడిన ఒక పెద్ద ఆయన హీరోని అంటే బిట్టుని పూర్వజన్మలో కారు ప్రమాదంలో చనిపోయిన తండ్రిగా, డాక్టర్గా పరిచయమైన అంజలిని అమ్మగా గుర్తించి మళ్లీ వాళ్లను ఒక్కటి చేసే ప్రయత్నం, చివరిగా వీళ్లందరితో కలిసి అఖిల్ని కనిపించేలా చేయడం ఇది కథ. వినడానికి కన్ఫ్యూజన్ గా అనిపించే స్టోరీని సిల్వర్ స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ గా ప్లెజెంట్ గా ప్రజెంట్ చేసిన విక్రమ్ కే కుమార్ గారి స్క్రీన్ ప్లే కి అందరం ఫిదా అయిపోయామంతే. అందుకే అంత బంపర్ హిట్ అయింది సినిమా. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను నిర్ణయ మూవీ నుంచి ఆల్ టైమ్ సెపరేట్ సాంగ్

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మనం మూవీ రివ్యూ వింటున్నారు మీరు. 2013 జూన్ 3న లాంచ్ అయిన మనం మూవీ చిత్రీకరణ 2013 జూలై 7న హైదరాబాద్ లోని నారాయణగూడలో స్టార్ట్ అయింది. 2014 మే 23న విడుదలైంది. మీరు ఇప్పుడైనా చూడండి, మనకి నెట్లో ఈ మూవీ గురించి సెర్చ్ చేసినప్పుడు ఒక పోస్టర్ కనిపిస్తుంది. మే 23న మనం కలుద్దాం థియేటర్స్ లోని. మనంని హైలైట్ చేస్తూ చెప్పేది ఇంత బాగుంటుందో, నిజంగా అట్రాక్టివ్ గా ఉంటుంది పోస్టర్, అది సినిమాకి వెళ్లిపోదాం అనిపించేలా ఉంటుంది. కలెక్షన్ల వరకు అంటే 4 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన మనం కలెక్షన్ల వర్షం కురిపించి దాదాపు 15 కోట్లు వసూలు చేసింది. 2014 సంవత్సరంలో 4 సైమా పురస్కారాలు అందుకుంది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో చైతన్య మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్.

గుర్తుకొస్తున్నాయి. మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. దిగ్గజ నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమా ఇది. ఇందులో ఆయన తన మనవడైన చైతన్య పేరుతో నటించడం గమ్మత్తుగా అనిపిస్తుంది. ఒక రకంగా నాగేశ్వరరావు గారికి ఆయన కుటుంబం అందించిన ఘనమైన నివాళి మనం మూవీ. తెలుగు సినీ చరిత్రలో ప్రేక్షకుల మనసుల్లో మనం లూస్ అని అనొచ్చాము కదా. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇంకో పాట వినిపిస్తున్నాను ప్రెసిడెంట్ గారి పెళ్ళం సినిమా నుంచి.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిద్ భారతి 100.8 ఎఫ్ఎం మనం మూవీ రివ్యూ మీరు వింటున్నారు. ఎమోషన్స్ తో పాటు టైమ్ అండ్ డెస్టినీని దర్శకుడు ఎలివేట్ చేసిన తీరు ఆసక్తిగా ఉండి ఆకట్టుకుంటుంది. యాక్చువల్ గా మన సినిమాల్లో లాజిక్ వెతకూడదు కదా, అంటారు కదా వెన్ లాజిక్ స్టార్ట్స్ డ్రామా ఎండ్స్ అని. సో పర్టికులర్ గా కొన్ని సినిమాల్లో అస్సలు మనం లాజిక్ కోసం వెతకం, అలాంటి సినిమానే ఇది. బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. ఇక పిఎస్ వినోద్ గారి ఛాయాగ్రహణం 3 గంటల పాటు మనల్ని మనంతో విహరించేలా చేస్తుంది. తల్లిదండ్రుల గొడవలు పిల్లల్ని ఎలా ఇబ్బంది పడతాయి, భార్యాభర్తల మధ్య వచ్చే అపార్థాలను క్లియర్ చేసుకోవాల్సిన అవసరం, వాటి పరిణామాలు, అలాగే మనకు భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే సరిపోదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసి తీరాలి అన్న ఒక పాయింట్ ను కూడా చాలా చక్కగా ఎలివేట్ చేశాడు డైరెక్టర్. సో వీటన్నిటినీ సున్నితంగా ఆలోచింపచేసేలా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను శివ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయిలో మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కమర్షియల్ సినిమాలు క్లాసిక్స్ గా, క్లాసిక్ మూవీస్ కమర్షియల్ గా సక్సెస్ అవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి మూవీ మనం. కంప్లీట్ క్లాసిక్ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాగేశ్వరరావు గారు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత, షియాగర్ల లాంటి భారీ తారాగణాన్ని ఒక సినిమాలో చూడటం అనే ఒక మోస్ట్ వాంటెడ్ విష్ కి రూపం మనం. ఎన్నిసార్లు చూసినా మిస్ అవ్వకుండా టీవీలో వచ్చిన ప్రతిసారి చూడాలనిపిస్తుంది నాకైతే. మరి మీకు అంతేగా?

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు. చైతన్య స్ఫూర్తితో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

వినాయకుడి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. వాడవాడలో కొలువైన గౌరీ తనయుడిని పూజిస్తున్నాం, నైవేద్యాలు సమర్పిస్తున్నాం, గీతాలతో శ్లోకాలతో స్తుతిస్తున్నాం. మరి గణేశుడిని ఎంతవరకు అర్థం చేసుకున్నాం? స్ఫూర్తిగా తీసుకుని పాటించాల్సిన విషయాల గురించి ఆలోచిస్తున్నావా? మాట్లాడుకుందాం. ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. గణపతి బప్ప ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. మరి గణపతి బప్ప నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి అవి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? అవే మాట్లాడుకుందాం ఇప్పుడు. పార్వతీదేవి నలుగుపిండితో తయారు చేసి ఇష్టంగా తీర్చిదిద్దిన పుత్రుడు విఘ్నాధిపతి వినాయకుడు. ప్రథమ పూజలు అందుకొని విఘ్నాలను తొలగించే దైవం, అందరం పూజిస్తాం కదా. అయితే గణపతి గౌరీదేవి సృష్టించిన మూర్తి మాత్రమే కాదు, ఆమె శక్తి సంపత్తులు, దీక్ష దక్షతలు కూడా అందిపుచ్చుకున్న పుత్రరత్నం. ధీరత్వం, దయాగుణం, సహనం, సమయస్ఫూర్తి అన్ని అంశాల్లోనూ జగన్మాత నుంచి నేర్చుకున్నవే, తల్లి నుంచి గ్రహించినవే. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు శివరామరాజు సినిమా నుంచి ఈ పాట వినేద్దాం. ఆ తర్వాత మరిన్ని కబుర్లు.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గణపతి బప్ప ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. మరి ప్రతి మనిషి అలవర్చుకోవలసిన సద్గుణాలకు ప్రతిరూపం గణపతి. అమ్మలాగే సడలని పట్టుదల, సంకల్పించిన పని పూర్తి అయ్యే వరకు విడిచిపట్టని దీక్ష గణనాథుడిది. అందుకేగా వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విరిగిన గంటం స్థానంలో ఒక తన దంతాన్ని విరిచి మరీ భారతాన్ని రాయడం పూర్తి చేసి ఏకదంతుడయ్యాడు. వ్యాసుడు చెప్పాడట, వినాయక నేను భారతాన్ని చెప్పడం మొదలు పెడుతున్నాను, స్పీడ్గా చెప్పేస్తాను, ఎక్కడ ఆగను, నువ్వు కూడా ఆపకుండా రాయాలి అని. సరే అన్నాడు. రాస్తున్నప్పుడు గంటం విరిగిపోయింది. అలా అని గంటం విరిగిపోయిందని ఆగిపోలేదు. తన దంతాన్ని విరిచి మరీ భారతాన్ని రాశాడు, ఏకదంతుడయ్యాడు. మరి మరిన్ని విషయాలు చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో మరో సెమీ డివోషనల్ సాంగ్ మీకోసం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తి టైం. గణపతి పప్ప ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. ఏ సమయానికి ఎలా స్పందించాలో తెలిసిన సమయస్ఫూర్తి, మృదు స్వభావం, సరళత్వంలో తల్లి ఉమాదేవిని మించిన వాడు గణనాథుడు. అమ్మలాగే ప్రకృతి ప్రేమికుడు, ఆరాధకుడు. అందుకే మట్టితో గణపతిని తయారు చేసుకుని పత్రాలు, గరిక, పుష్పాలతో పూజించి తిరిగి నీళ్లలో కలుపుతాం. ఇది ఆయన ప్రకృతి ప్రియత్వానికి నిదర్శనం. యుగమేదైనా తల్లే పిల్లలకు ఆదర్శం. ఆమె అన్ని మంచి లక్షణాలను అలవర్చుకుంటారు, ఆ మార్గాన్ని అనుసరిస్తారు కదా. పార్వతీ గణేశుల నుంచి నేటి తరమే కాదు, అన్ని తరాల వాళ్ళు నేర్చుకోవాల్సిందే ఇదే. అందుకే అంటారు, దైవాన్ని పూజించడం మాత్రమే కాదు, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి అని. అప్పుడు జీవితంలోనే కాదు మనిషిగా కూడా ఉన్నత స్థానానికి ఎదుగుతాం. ఆలోచించండి అండ్ వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్డ్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
2: మీట్ ద స్టార్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమాపేశంలో బిల్లులోని నిబంధనలు ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు గాను పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్టాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్ దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్టాల మంత్రులు, వివిధ రాష్టాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్చ భారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్టంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్టంలో 91%కి పైగా గ్రామాలు ODF ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా

వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT 40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్ కు 4 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT 40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్ లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగియల్తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 మంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజాల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సిఆర్పీఎఫ్ బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో 2 జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ JPC మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల

యోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ అర్జీ లక్ష్మి. ముందుకు ఫుల్ జోషన్ ఎనర్జెటిక్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ ని. ఓకేనా? స్టే ట్యూన్డ్.

సో టైటిల్స్ అని వినేశాం. భాస్కర్ భట్ల గారి సాహిత్యం అండ్ గోపిసుందర్ గారి సంగీతం. నిజంగా గోపిసుందర్ గారంటే మనకి మంచి మంచి మెలడీసే గుర్తొస్తాయి. సో ఇలాంటి ఎనర్జెటిక్ సాంగ్స్ కూడా కంపోజ్ చేస్తారనేది మనకి వింటుంటే వావ్ అనిపిస్తుంది కదా. ఎనీవేస్ మీరు వింటున్నారు ఎయిట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిద్ భారతి 102.8 FM. ఫిట్నెస్ హెల్త్ గురించి కాన్షియస్నెస్ బాగా పెరిగింది ఈ మధ్య. జిమ్లు, యోగాలు, ఎక్సర్సైజ్లు, వాకింగ్లతో పాటు డైట్ విషయంలో కూడా అందరు చాలా కేర్ తీసుకుంటున్నారనుకోండి. పర్టికులర్గా రైస్ ఆల్మోస్ట్ మానేస్తున్నారు చాలా మంది వెయిట్ తగ్గడానికి, కానీ ఆ అవసరం లేదు అంటున్నారు నిపుణులు. ఎలాగో చెప్తా వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఆన్ వివిద్ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్పరైజింగ్ డిట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

భరత్ అనే మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ విత్ భారతి 102.8 FM. మరి మనం ఫుడ్ గురించిన విషయాలు అంటే లాస్ వెయిట్ లాస్ లో ఫుడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పర్టికులర్ గా రైస్ గురించి. అసలు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో తెలుసా, ఏం తింటున్నాం అనేది కాకుండా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది బరువు తగ్గడంలో మోస్ట్ ఇంపార్టెంట్ అట. సో మనం ఏమనుకుంటాం, అన్నం తింటున్నాము వెయిట్ పెరుగుతామేమో అనే ఒక డౌట్ భయం కూడా వస్తుంది, కాబట్టి కంప్లీట్ గా మానేయాలనే చూస్తున్నాం. కానీ అది అవసరం లేదు. ఏం తింటున్నాం అనేది కాకుండా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు. మరి ఈ విషయాన్ని గమనించి ఫుడ్ తీసుకుంటే రైస్ కంప్లీట్ గా మానేయక్కర్లేదటండి. మరి మరిన్ని విషయాలు చెప్తాను మంచి ఫుడ్ ఐటమ్స్ గురించి. అంటే మనకి కంప్లీట్ గా ఆహారం తీసుకున్నాం అనే ఫీల్ తో పాటు వెయిట్ కూడా పెరగకుండా ఉండే అంశాలు అన్నమాట. మరి మీతో షేర్ చేసుకుంటాను, వింటూ ఉండండి ఈట్ ఫిట్.

0: గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: ఈట్ ఫిట్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి వెయిట్ లాస్ లో మనకి రైస్ ప్రపోర్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం, అలాగే ఆరోగ్యకరమైన పోషక ఆహార పదార్థాలు ఉన్న అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా రోజు తీసుకునే ఫుడ్ లో కూరగాయలు, పీచు, ప్రోటీన్స్ వంటి పదార్థాలు ఉండేలా చూసుకుంటే సరిపోతుందట. ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ని త్యాగం చేయకుండా కార్బోహైడ్రేట్స్ పరిమాణాన్ని తగ్గించాలట. సో అలా తింటే మనకి కడుపు నిండా బోన్ చేసినట్టు ఉంటుంది కడుపు నిండా, అలాగే వెయిట్ పెరుగుతామనే భయం కూడా ఉండదన్నమాట. మరి ఇలాంటి అంశాలు చాలానే మీతో షేర్ చేసుకుంటాను. స్టేట్ యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో మరో సూపర్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.

గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. యాక్చువల్ గా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పాట వచ్చి పదేళ్ళు అయినా పవర్ పోలేదని. సో ఈ పాట వచ్చి కూడా ఇలాంటి పాటలు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాటి ఫ్రాగ్రెన్స్, వాటి ఎనర్జీ, వాటి ఫ్రెష్నెస్ అనేది ఎప్పుడు పోదు. అలా మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంటాయి అన్నమాట, వింటున్న ప్రతిసారి మనకు ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. ఎనీవేస్, మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మన రైస్ ప్రపోర్షన్ గురించి, అంటే మనం రోజు తీసుకునే రైస్ ప్రపోర్షన్ గురించి, అలాగే పోషకాహారాలున్న ఆహార పదార్థాలు, పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతవరకు అవసరం, క్వాంటిటీ ఎంతలో తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా కేలరీలు ఎక్కువగా ఉండే ఐటమ్స్ ని తగ్గించాలనుకోండి, ఫుడ్ కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవచ్చట. అంటే మనం వెయిట్ పెరుగుతామేమని భయం ఏమక్కర్లేదు, కాకపోతే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఐటమ్స్ ని తగ్గించాలి. సో ఎంత తింటున్నాం కాక ఏం తీసుకుంటున్నాం అనేది వెయిట్ లాస్ లో ముఖ్యం అంటారు నిపుణులు. ప్రోటీన్, వెజిటబుల్స్, సలాడ్, పెరుగు లాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల భోజనాన్ని బ్యాలెన్సింగ్ గా మార్చుకోవచ్చు అనేది పోషకాహార నిపుణుల సలహా. ఫాలో అవ్వాలిగా మరి హెల్దీగా హ్యాపీగా ఉండటానికి. ఏమంటారు?

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు. ఈ మధురి
1: సమయం 1 గంట.

0: నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ రోడ్డు మ్యాప్ను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తున్నామన్నారు. రైతు కేవలం జీవన్ దాత మాత్రమే కాదని దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
2: రోడ్ మ్యాప్ బనాయా హై ఉస్కే 6 ప్రముఖ సూత్ర హై. నంబర్ 1 ఉత్పాదన్ బఢానా, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ దోనో కో బఢానా. నంబర్ 2 ఉత్పాదన్ కి లాగత్ కమ్ కర్నా, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ హమ్ కైసే కమ్ కర్ సక్తే హై తాకి ప్రాఫిట్ కిసాన్ కా బఢే. నంబర్ 3 కిసాన్ పేదా తో కర్ లే లేకిన్ ఉస్కే ఉత్పాదన్ కా బెహతర్ దామ్ ఉస్కో కైసే మిల్ పాయే, MSP ఆర్ MSP పర్ ఖరీదీ. లేకిన్ చౌథీ చీజ్ హై ప్రాకృతిక ఆపదాఓ మే అగర్ నుక్సాన్ హో జాయే.
1: సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ మాదాపూర్ లో కలిశారు. PMAYG పథకంలో మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయాన్ని సందర్శించి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. నర్సంపేట మండలానికి చెందిన సుమారు 150 మంది నిరుపేదలకు బీజేపీ నేత రామ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడంపై ఆయన అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గ లబ్దిదారులకే ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా ప్రభుత్వ విధానం ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అనుమానాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన 2వ ఇండియా ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2026 ముగింపు కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధన, పెట్టుబడుల ద్వారా భారత్ ఆఫ్రికా భాగస్వామ్యాన్ని కొత్త దశకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విత్తనాలు, ఆహార భద్రత, రైతుల ఆదాయం గ్రామీణాభివృద్దికి పునాది అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులు, డ్యాంల భద్రత తనిఖీ నివేదికలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగూర్ కెనాల్, పెద్దరెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. ఫార్ములా ఈరేస్ నిధుల మళ్లింపు కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈ రోజు జరిగిన విచారణకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావుతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. హెచ్ఎండిఏ నిధుల నుంచి 55 కోట్ల రూపాయలను అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణలపై నమోదైన ఈ కేసులో వాదనలు

0: విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ కేసులకు భయపడేది లేదని, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవా సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్టంలో అనేక మార్పులు వచ్చాయి. జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్టంలో 91% పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించి ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను కాజేసి బుకాయిస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ,
1: కేవలం 372,000 ఎకరాలు మాత్రం డిసిజన్ జాబితాలు ప్రైవేట్ భూములు ఉన్నాయి. కోర్టులలో కేసులు ఉన్నటువంటి మాత్రమే లేదు. ప్రజా ఉపయోగ పనులకు ఏదైనా రిజర్వాయర్ నిర్మాణం చేసినప్పుడు కానీ ఇతరత్ర తీసుకున్నప్పుడు ఒక సర్వే నెంబర్ లో 10 ఎకరాలు తీసుకుంటే ఆ సర్వే నెంబర్ 100 ఎకరాలు ఉంటే ఆ రిజిస్టార్ ఆ 10 ఎకరాల బదులు మొత్తం 100 ఎకరాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్న సందర్భంలో ఆగినటువంటివి. అలాంటి వారందరికీ కూడా మరో కోణంలో ఆదుకునే ప్రయత్నం చేసే విధంగా 12 అంశాలపైన 3-మెంట్ కమిటీ వేసి ఆ 3-మెంట్ కమిటీ ముందు వీరన్ని దరఖాస్తు తీసుకున్న వాళ్ళందరికీ కూడా సహకారాన్ని సేవ రూపంలో అందించి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్బంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిన్న రాత్రి నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దీపం వెలిగించి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా, 3వ సారి దేశ ప్రధానిగా సేవలందిస్తున్న మోదీ నిర్విరామంగా పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 72 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామ్దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కరాటే, కుంఫు, జూడో, కలరియపట్టులో అనుభవం ఉన్న శిక్షకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమాధికారి అబ్దుల్ నదీం అధ్యక్షతన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ, మేదరులు కులవృత్తిని వదులుకోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 4వ విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరంగల్ సమగ్రాభివృద్దికి తగిన సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి పూనం ఆహువాలియా ఖినిజ్ వెల్లడించారు. హన్మకొండలోని కుడా సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం ఆహువాలియా ఖినిజ్, అపూర్వ సేన్, నేహా ప్రవాస్ కుమార్ మిశ్రా, వెంకట్రావులతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హాలియా మున్సిపల్ పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ హుండీలను నిన్న రాత్రి వరకు లెక్కించారు. ఆలయ ఖజానాకు 3,72,78,809 రూపాయల నగదు, 401 గ్రాముల బంగారం, 16 కిలోల 600 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సంస్కరణలు తీసుకు

తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోల టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఆపద మధురాన్ని ఆస్వాదిద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

అద్భుతమైన సాహిత్యం, అంతకు మించిన సంగీతం, అందుకే ఇవి ఆపద మధురాలు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. యాక్చువల్ గా ఫెస్టివ్ అకేషన్స్ లో అన్ని రోజులు హాలిడేస్ లానే అనిపిస్తాయి. ఆ వైబ్ ఆ జోషే డిఫరెంట్ అబ్బా. అఫ్ కోర్స్ మళ్ళీ వీకెండ్ వచ్చేసింది అనుకోండి, పండుగ జోషిని పెంచడానికి ఇలాంటి స్పెషల్ అకేషన్స్ లో వీవిని వినడం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. పురాణాల ప్రకారం గణపతికి ఎన్ని రూపాలున్నాయి, వాటిని ఏమని పిలుస్తారు? ఎలాగో ఇప్పుడు మన వినాయకుని సంబరాలనే ఉన్నాం కాబట్టి ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనిపించింది. మరోసారి వినండి. పురాణాల ప్రకారం గణపతికి ఎన్ని రూపాలున్నాయి, వాటిని ఏమని పిలుస్తారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అని వెంటనే వాట్సాప్ 2 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ డ్యూయెట్.

నిజంగానే అద్భుతమైన పాట వినసాం అభిలాష సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, పురాణాల ప్రకారం గణపతికి ఎన్ని రూపాలున్నాయి, వాటిని ఏమని పిలుస్తారు అని. ఆల్మోస్ట్ అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఆన్సర్స్ కూడా చాలా ఫాస్ట్ గా పంపించేస్తారు. నిజంగా ఎంత అప్డేటెడ్ గా ఉంటారో మన బీబీ లిజనర్స్. వాళ్ళ పేరు చదివేస్తున్నాను. న్యామనింది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, మహమ్మద్ జైండి దురుమ్మడి నుంచి సుధారాణి, హన్మకొండ నుంచి ఆర్బర్ నుంచి రాధ, ద్రోణంరాజు సూర్యశ్రీ, కౌకూర్ నుంచి హుడాకాల నుంచి బుజ్జి, ఆడప్ సంతోష్ కుమార్, బెల్లపల్లి నుంచి చంద్రశేఖర్, నిజామాబాద్ నుంచి నర్సంపేట నుంచి బాలకృష్ణ, భూదన్ పోచపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, దోర్నల బాలరాజు, వనస్థలపురం నుంచి బ్రహ్మయ్య, కర్నూలు నుంచి చిలకనారాయణ, అనసూయ, జనకంపేట నుంచి అమరగుర్తి నుంచి

ఉదయం లక్ష్మీనారాయణ ఇంకా వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండికృష్ణగౌడ్, అలాగే కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని భద్రాద్రి కొత్తగూడెం నుంచి, ఇంకా వస్తున్నాయి ఆన్సర్ సాళ్లగడ్డ నందాల నుంచి పాలెం పోలయ్య. వీలైనంత వరకు మీ ఆన్సర్లు చదవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ గజ్వల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, ధనరాజ్, సునీత, ఎక్కడి నుంచి మీరు మీరు మీ ఏరియా మెన్షన్ చేయలేదు. సో వీళ్ళందరూ పంతాడు శ్రీనివాసరావు, మోరిపొలం నుంచి, శివగంగా నగర్ నుంచి ధనరాజ్, సునీత. సో మీ ఏరియా పేరు కూడా వచ్చేసింది. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ 32 రూపాయలు ఉన్నాయి వినాయకుడికి. పురాణాల ప్రకారం ఆ రూపాలన్నింటినీ కలిపి ద్వాంతి సంత్ గణపతి అని పిలుస్తారు. సో ఆన్సర్ అలాగే పంపించారు అందరూ కూడా. మరి వినాయక చవితి జరుపుకుండా ఆ మాత్రం నాలెడ్జ్ ఉండాలి కదా. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడైతే వినేద్దాం కూలీ నంబర్ 1 సినిమా నుంచి ఈ పాట, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ కదా సిరివెన్నెల ఇళయరాజు గారి కాంబినేషన్. అంటే కొన్ని క్లాసిక్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. సో ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ లిస్టు లో. యాక్చువల్ ఈ పాట గురించి చెప్పాలంటే వినాయక చవితికి ఈ పాట లేకుండా ఏ సంవత్సరం మనకి తోచదనమాట. ఈ పాట జరిగిన నవరాత్రులు జరిగినన్ని రోజులు ఈ పాట విన్నా కూడా మనకి బోర్ కట్టదు. ఇన్ఫాక్ట్ వినకపోతేనే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనమాట. అది ఆ పాట గొప్పతనం. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు అడిగేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు పర్యావరణం పరిరక్షణ అనేది మనకు ఒక ఏమంటారు దాన్ని కంపల్సరీ ఒక యుద్ధం లాంటిది అనమాట. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మనం బతకగలం, అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం మంచి సమాజాన్ని ప్రకృతిని ఇవ్వగలం. డబ్బుతో కొనలేని ఆస్తి ఇది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే స్వచ్ఛ వాయు సర్వేక్షణ సర్వేల్లో తెలంగాణ రాష్ట్రంలోని 2 నగరాలు దేశంలోని టాప్ 10 క్లీన్ సిటీల్లో ఎంపికయ్యాయి. ఏంటా సిటీలు? మరో సర్వే నుండి క్వశ్చన్. స్వచ్ఛ వాయు సర్వేక్షణ సర్వేల్లో తెలంగాణ రాష్ట్రంలోని 2 నగరాలు దేశంలోని టాప్ 10 క్లీన్ సిటీల్లో ఎంపిక అయ్యాయి. ఏంటా సిటీలు? యాక్చువల్ గా మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. మరి చూద్దాం ఎంతవరకు ఆన్సర్ చేస్తారో. ఆలోచించండి, ఆన్సర్ చేయగల వెంటనే వాట్సాప్ 2 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెలడీ డేట్ ఆన్ ద వే.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి అభిమానుడి సినిమా నుంచి ఒక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ వినేసాం. నిజంగా మనసు కవి ఆత్రేయగా రాసిన పాటలన్నీ కూడా మనసుని తాకేవే, అలరించేవే. ఇక కేవి మహాదేవన్ గారి సంగీతం తోడైతే చెప్పేదేమో చెప్పండి, ఇలా ఉంటాయన్నమాట. ఇన్వెస్ట్ మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, స్వచ్ఛ వాయు సర్వేక్షణ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని 2 నగరాలు దేశంలోని టాప్10 క్లీన్ సిటీలో ఎంపిక అయ్యాయి, ఏంటా సిటీలు అని. మన వాళ్ళు మామూలుగా లేరుగా మళ్ళీ ఆన్సర్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాస్ట్ ఫాస్ట్ పంపించేశారు. వాళ్ళ పేరు చదివేస్తున్నాను. నిమ్మాని నుంచి వెంకటేశం, లత భూదన్ పూచపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, మహమ్మద్ జైనిద్దర్ ఉమ్మడి నుంచి సురేష్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి భవాని వెంకట్ పుటపాక నుంచి, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుంచి, మౌనిక బాలు బిఎన్ రెడ్డి నగర్ నుంచి, పంతాడు శ్రీనివాసరావు మోరిపాలెం నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అండ్ సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి, మాధవి ఆంజనేయులు భూదన్ పోచంపల్లి నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, హైదరాబాద్ వనస్థలపురం నుంచి డోర్నాల బాలరాజు, అలాగే ఇండోర్ ఆర్మూర్. ఓ మీరు ఆన్సర్ పేర్లన్నీ కలిపి చదివేస్తే ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే చదివాల్సి వస్తుంది. ఇక గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, హైదరాబాద్ నిజామాబాద్ నుంచి దివాకర్, ఇక నాగభూషణ్ రావు ఎక్కడి నుంచి మీరు, నాగపూర్ మహారాష్ట నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సంగారెడ్డి నల్గొండ. ఈ నగరాలు స్వచ్ఛ క్లీన్ సిటీలుగా ఎంపికాయన్నమాట ఈ సర్వేలో. 3 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల జాబితాలో సంగారెడ్డి 8వ స్థానం రాగా నల్గొండ 10వ స్థానంలో నిలిచింది. సో ఇవి మనం చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం, అలాగే స్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది ఆల్మోస్ట్ ఎక్కువగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎక్కువగా మనము ప్రకృతికి హాని కలిగించే పనులు ఎంత మానేస్తామో అంతగా పర్యావరణం అభివృద్ది చెందుతుంది, పచ్చదనం పెరుగుతుంది, మనకు కూడా లైఫ్ స్టైల్ అనేది చాలా హాయిగా హ్యాపీగా ఉంటుంది. మరి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అంటే ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను రాక్షసుడు సినిమా నుంచి మళ్లీ మళ్లీ వినాలనిపించే ఈ పాట. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

టైమ్లెస్ మాస్టర్ పీస్ అంతే కదా. ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. వేటూరి ఇళయరాజా గారి కాంబినేషన్ అంటేనే అసలు అల్టిమేట్ సాంగ్స్. ఎన్నిసార్లు విన్నా ఎన్ని పాటలు విన్నా తనవి తీరదు. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగినా, మేబీ లాస్ట్ క్వశ్చన్ లేదండి, ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ కాకముందు యాక్టర్ గా ఒక సినిమాలో ఒక సీన్ లో కనిపిస్తారు, ఏంటా మూవీ? యాక్చువల్ గా రైటర్ గా స్టార్ట్ చేశారు, ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. అంతకు ముందు ఒక సినిమాలో ఒక సీన్ లో మనకు కనిపిస్తారు, ఏంటా సినిమా? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 2042324 0852. మరో టైమ్లెస్ మాస్టర్ పీస్ మీకోసం ఆన్ ద వే.

మనం కూడా కరిగిపోతాం ఇళయరాజు గారి మ్యూజిక్ లో, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు వింటున్నారు షో టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ కాకముందు యాక్టర్ గా ఒక సినిమాలో ఒక సీన్ లో కనిపిస్తారు, ఏంటా మూవీ అని చాలా మంది పంపించారు ఆన్సర్. కాకపోతే అనిల్ రావుపూడి గారు అన్నాను కదా అని ఆయన సినిమాలన్నీ మీరు చెప్పేస్తే ఎలాగంటే, డైరెక్ట్ చేసిన సినిమాలు అన్ని కూడా లిస్ట్ అంతా వేసేస్తూ వచ్చేస్తున్నాయి ఆన్సర్స్. కానీ కొంతమంది రైటర్స్ పంపించారు, వాళ్ళ పేరు చదివేస్తున్నాను. ప్రగతినగర్ నుంచి వెంకటేశ్వరి, రాణి బెల్లంపల్లి నుంచి ఆడప్ సంతోష్ కుమార్, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి, మహబూబ్ నగర్ మూసాపేట నుంచి నరేష్ రోజా, మిర్యాల తిరుమలరావు పుట్టపక్క నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, నిజామాబాద్ నుంచి రవిశంకర్ చాగంటి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, పొల్లిపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి, భూదన్ కోజపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, అండ్ ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావర్తి, పి నాగభూషణ్ రావు నాగపూర్ మహారాష్ట నుంచి, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుంచి, పొలం పలయ్య ఆళ్లగడ్డ నందాల నుంచి, అండ్ ఇలాగే చెప్పా కదా ఇందాక అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా పంపిస్తున్నారు. సో అవన్నీ రైట్ ఆన్సర్ కాదు కాబట్టి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ శౌర్యం. గోపిచంద్ గారు హీరోగా నటిన సినిమా. ఇందులో ఒక హాస్పిటల్ హోటల్ లో రిసెప్షనిస్ట్ గా కనిపిస్తారు అన్నట్టు ఒక సీన్ లో, కావాలంటే మీరు చూడండి. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అన్నప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఇసోప్రెట్ సాంగ్ ఆలాపన మూవీ నుంచి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగే టైం లేదు అని చెప్ప పాట వినేయండి. ఓకేనా?

సమయం 2 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఒక పాట వినిపించేస్తాను, ఆ తర్వాత శక్తిశీలి కబుర్లు చెప్పేస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

ఉన్నతి 100.8 FM. దేశ భద్రతలో మహిళా సాధికారతకు, ధైర్య సాహసాలకు, నాయకత్వ నేర్పుకు ప్రతిరూపంగా నిలిచిన స్త్రీమూర్తులలో ఒకరు సంజుక్త పరాశర్, ఐరన్ లేడీ ఆఫ్

వింటున్నారు శక్తిశీలి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లైఫ్ లో కెరీర్ లో ఎదురయ్యే అవరోధాలకు భయపడని వ్యక్తిత్వం సంజుక్తది. ఢిల్లీ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అయిన ఇంద్రప్రస్థ ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ తీసుకున్న సంజుక్త ఆ తర్వాత అంతర్జాతీయ వ్యవహారాల్లో మాస్టర్స్, యుఎస్ లో విదేశాంగ విధానంలో ఎంఫిల్, పిహెచ్డీ కూడా చేశారు. కానీ అంతటితో ఆగలేదు, తన గోల్ వేరే ఉంది. ఏంటది చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం ఐరన్ లేడీ ఎఫ్ అస్సాం సంజుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ స్టడీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హయ్యర్ స్టడీస్ అన్ని కంప్లీట్ చేశారు సంజుక్త, కానీ తను అంతటితో ఆగలేదు. తన గోల్ వేరే ఉంది. అదేంటో తెలుసా? సివిల్ సర్వీసెస్. ఎస్, సంజుక్త లక్ష్యం యూపీఎస్సీ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 85వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆప్షన్స్ లో ఎక్కువ మంది ఐఏఎస్ ని సెలెక్ట్ చేసుకున్నా ఎయిర్ కోరి కావాలనే ఐపీఎస్ ని సెలెక్ట్ చేసుకున్న సంజుక్త ఫస్ట్ పోస్టింగ్ అస్సాం మేఘాలయ క్యాడర్. 2008లో అస్సాంలోని మాకుంలో అసిస్టెంట్ కమాండర్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM శక్తిశీలి టైం. ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరాసర్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డేరింగ్ జర్నీ కూడా అనుకోండి. ఇందాక చెప్పాగద మీకు, తన పోస్టింగ్ ఉదల్గిరి ప్రాంతంలో అయిన తర్వాత తన కెరీర్ టర్నింగ్ పాయింట్ తీసుకుంది అని. అది ఎలాగంటే, ఉదల్గిరి ప్రాంతంలో సంజుక్త ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్ ఛాలెంజెస్ తనను మరింత రాటు తెలిచి ఒక స్ట్రాంగ్ లీడర్ గా ఎదగడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. ఆ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో డీఐజీగా బాధ్యతలు తీసుకున్న సంజుక్త సక్సెస్ జర్నీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా, అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ అన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం ఐరన్ లేడీ ఎఫ్ఎం సంయుక్త పరస్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి దేశ భద్రతకు సంబంధించిన క్లిష్టమైన దర్యాప్తులకు నాయకత్వం వహించారు సంయుక్త. అత్యంత కష్టమైన మిషన్స్ ను విజయవంతంగా నిర్వహించి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాంగా పేరు తెచ్చుకున్నారు సంయుక్త పరాసర్. మరి ఇంతకు మించిన మరో విజయం సాధించారు శక్తిశీలి, ఏమిటో తెలుసుకోవడానికి వింటూ ఉంటారుగా వివిధ భారతిని

శక్తిశీలి టైం ఆన్ వివిధ్ భారతి 100.8 ఎఫ్ఎం ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరాసర్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాక చెప్పాగా మీకు దేశ భద్రతకు సంబంధించిన క్లిష్టమైన దర్యాప్తులకు నాయకత్వం వహించారు సంజుక్త. అత్యంత కష్టమైన మిషన్స్ ను కూడా విజయవంతంగా నిర్వహించి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాంగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇంతకు మించిన మరో ఘన విజయాన్ని సాధించారు సంజుక్త. అదేంటో తెలుసా? కోబ్రా యూనిట్ కు ఇన్స్పెక్టర్ జనరల్ గా నాయకత్వ బాధ్యతలు చేపట్టే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు సంజుక్త పరాసర్. మీకు తెలుసా, ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. అసలేంటి కోబ్రా? ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తెలుసుకోవాలని చెప్తాగా స్టేట్ ఇన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కోబ్రా యూనిట్ కి ఇన్స్పెక్టర్ జనరల్ గా నాయకత్వ బాధ్యతలు చేపట్టే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు సంజుక్త పరాసర్. మరి ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర కూడా సృష్టించారు. ఇంతకీ కోబ్రా అంటే ఏమిటి? కమాండో బెటలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్, అంటే సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అటవీ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ద కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ సిఆర్పీఎఫ్ దళమే ఈ కోబ్రా అన్నమాట. మరి మరిన్ని విశేషాలు చెప్తాను సక్సెస్ జర్నీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం. సంయుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వారు కోబ్రా కమాండర్ గా బాధ్యతలు స్వీకరించారు, కానీ ఎంత కష్టమో తెలుసా? ఈ నాయకత్వ విధుల్లో భాగంగా సంయుక్త పోలీసింగ్ ని సైనిక వ్యూహాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. సో అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తన బాధ్యతలను దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు సంయుక్త. అత్యంత క్లిష్టమైన ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయం సాధిస్తూ ఐరన్ లేడీగా ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు సంయుక్త పరాసర్. మరి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఈ శక్తిశీలులకు వందనం, అభినందనం. మనం కూడా కొన్ని ఆలోచిస్తూ ఉంటాం, ఈ పనులు మనం చేయగలమా లేదా, లేదంటే ఎవరేమనుకుంటారో ఏంటో, ఇవన్నీ కూడా ఆలోచనలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి శక్తిశీలుల గురించి తెలుసుకున్నప్పుడు అనిపిస్తుంది కొంచెం వెళ్ళొచ్చు, ముందుకెళ్ళొచ్చు అని కదా. సో అందుకే ప్రతిరోజు ఇలాంటి శక్తిశీలులను మీకు పరిచయం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. ఎనీవేస్ మరి టైం అయితే 2:53 దాటింది, అంటే లక్ష్మికి సైన్ అప్ చేసే టైం కూడా వచ్చేసింది. మరి హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అంటే ఇప్పుడు మీకోసం సూపర్ హిట్ సాంగ్స్ ఆన్ ద వే విత్ ది సాంగ్స్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ టుడే.

0: హలో సహేలి.
1: హలో, అస్సలాము అలైకుమ్
0: అస్సలాం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం. ఆప్ ఈ బతాయే, ఆప్
1: జీ
0: కౌన్ బోల్ రహీ ఔర్ కహాన్ సే బోల్ రహీ హై?
1: జీ మే శ్రీనగర్ సే బాత్ కర్ రహీ హూ, కశ్మీర్ సే మే బోల్ రహీ హూ. మేరా నామ్ అఫ్రోజా హై.
0: అచ్చా, అఫ్రోజా జీ ఆప్ బోల్ రహీ హై కశ్మీర్ సే. బహుత్ హీ సుందర్ సీ, బహుత్
1: జీ
0: హీ అచ్చీ జగహ సే ఆప్ బోల్ రహీ హై. బహుత్ అచ్చీ జగహ సచ్ మే. తో బతాయే, ఆప్ క్యా కర్తీ హై అఫ్రోజా జీ?
1: జీ బస్ మే హౌస్ వైఫ్ హూ, ఘర్ కా హీ కామ్ కర్తీ హూ.
0: హా హా,
1: దో బచ్చే హై మేరే, ఘర్ సంభాల్తీ హూ, బచ్చే సంభాల్తీ హూ.
0: అచ్చా, తో బచ్చే ఛోటే హై?
1: ఔర్ సాత్ సాత్ సాత్ సాత్ వివిధ భారతి చల్తా రహతా హై. కయీ సాలో సే రిష్తా హై మేరా వివిధ భారతి సే.
0: యే తో సబ్సే అచ్చీ బాత్ హై ఆప్కీ. తో బతాయే, ఆప్కే బచ్చే ఛోటే హై కి బడే?
1: మేరీ 5 సాల్ కి బేటీ హై ఔర్ 2 సాల్ కా బేటా హై.
0: మతలబ్ బహుత్ పరిశాన్ కర్తే హోంగే, శైతాని కర్తే రహతే హోంగే పూరే దిన ఘర్ మే, హై నా?
1: హా, అబ్ క్యా కరే, లేడీస్ కా కామ్ యహీ హై, అబ్ బచ్చో కో అచ్చీ శిక్షా దేనా,
0: బిల్కుల్ అచ్చే సే ఉన్కో పఢానా
1: ఘర్
0: లిఖానా
1: సంభాల్నా.
0: ఘర్ సంభాల్నా సచ్ మే.
1: జీ
0: ఔర్ బహుత్ బడా కామ్ హై యే, మతలబ్ ఆప్ జాబ్ కర్నే జాతే హై, లోగో కో లగ్తా హై వహీ చీజ్ బడీ హై.
1: యే కామ్ నజర్ భీ నహీ ఆతా హై,
0: జబ్కి
1: అగర్
0: సబ్సే జరూరీ కామ్ హై.
1: హా, అగర్ కి మర్ద్ లోగ్ జైసే కామ్ కర్తే హై, ఉన్కా కామ్ బిక్ జాతా హై, వో ఆఫీస్ సంభాల్తే ఫిర్ పతా చల్తా హై, నీ ఆఫీస్ హై, ఘర్ మే జితనే కామ్ కరేంగే యే నజర్ హీ నహీ ఆతే హై.
0: ఊపర్ సే కహా జాతా హై ఆప్ కర్తే హీ క్యా హై ఘర్ పే, జబ్కి అగర్ ఘర్ పే కామ్ కర్నా పడ్ జాయే నా తో బస్ పతా చల్ జాయేగా కిత్నా కామ్ హోతా హై దిన్ భర్ కా పూరా, ఔర్ సాథ్ హీ బచ్చో కో భీ సంభాల్నా నా, బహుత్ బహుత్ బడా కామ్ హై. ఆప్ వివిధ భారతి ఆప్ సుంతే హై తో వివిధ భారతి కా కమ్ సే కమ్ ఇత్నా తో ఏక్ యోగదాన్ రహతా హోగా నా, కి ఆప్కా జో కామ్ హై పూరి దిన్ భర్ కా థోడా ఆసాన్ కర్ దేతా హోగా, హై నా?
1: బహుత్ జ్యాదా, కయీ సాలో సే వహీ మే బోల్ రహీ, కయీ సాలో సే రిష్తా హై మేరా వివిధ భారతి సే. తో షాదీ హో గయీ, బచ్చే హో గయే, ఔర్ జబ్ షాదీ సే పెహలే మైకే మే సునా కర్తీ థీ, ఏక్ భీ ప్రోగ్రామ్ మిస్ నహీ హోతా ముజ్సే, సఖీ సహేలి హై, హర్ కోయి ఎపిసోడ్ సుంతీ థీ మే, జో భీ ఎపిసోడ్ ఆతే హై, హర్ కోయి నా, హర్ కోయి ప్రోగ్రామ్ సుంతీ థీ మే వివిధ భారతి కా. అభీ భీ సుంతీ హూ, లేకిన్ అబ్ ఉత్నా టైమ్ జ్యాదాతర్ నహీ ఆతా హై, క్యూంకి బచ్చే కభీ ఇధర్ ఉధర్.
0: हाँ नहीं, बच्चे छोटे हैं आपने बताया, 5 साल के 2 साल के तो बहुत छोटे बच्चे, इनको तो पूरा वक्त देना पड़ता होगा आपको अपना.
1: बहुत ज्यादा, सबसे पहले तो मैं ये बोलना चाहती हूँ, मैं बहुत ज्यादा खुश हूँ क्योंकि विविध भारती आज हेलो सैली में मेरा पहली बार फोन लगा है, इतने सालों से, मेरे ख्याल से 20 सालों से,
0: अरे
1: 20 साल के बाद फोन लगा है इस प्रोग्राम में.
0: बात करें,
1: एक बार विविध भारती में मैंने बात की है, वो है हेलो फरमाइश.
0: अच्छा, यानी कि आपकी चलो बात तो ही, मुझे ये सुनकर ही बहुत अच्छा लगा कम से कम, क्योंकि 20 साल इतना लंबा अरसा आपने सोचिए लगाया है फोन. नहीं, सच में, सच में आप बहुत ही अच्छी हमारी श्रोता हैं, बहुत ही अच्छी, क्योंकि इतना आपने इंतजार किया कॉल लगाने के लिए, तो बहुत बहुत बहुत दिल से आपका शुक्रिया. और अब बताइए, आप कौन सा गीत सुनना चाहती हैं?
1: जी, गाने के बोल है, इस मोड़ से जाते हैं,
0: कुछ है, क्या बात है, बहुत बहुत सुंदर. हाँ, बहुत सुंदर गीत है ना, इस मोड़ से जाते हैं, इस मोड़ से जाते हुए काश कभी हम आपसे मिल लें. हमारी मुलाकात हो जाए, है ना?
1: हाँ, आप आइए ना कश्मीर.
0: बिल्कुल बिल्कुल बिल्कुल, कभी
1: आप आइए और सिर्फ देख रहे कितनी सुंदर जगह है, हर मौसम यहाँ बढ़िया से बढ़िया है.
0: नहीं, कश्मीर का तो खैर नाम ही काफी है. तो चलिए सुनवाते हैं आपकी पसंद का एक प्यारा सा ये गीत जो मुझे भी बहुत पसंद है.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 35 సెకండ్లు. శ్రోతలు వింటున్నారు 2.3 MHz పై మరి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పాటను కోరుతున్న శ్రోతలు ఎవరో చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట జిమినీ చిత్రం నుండి. శంకర్ మహాదేవన్ ఉషా పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి. దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాసి కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిని, హిమశ్రీ వీరంతా కోరుతున్నారు జిమినీ చిత్రం నుండి. మరి వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా, మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా, మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా?
2: అన్నా నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
6: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
8: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ యాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
9: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
10: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
9: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
10: 24 గంటలు అత్యవసర సేవలు.
9: NABH గుర్తింపు.
10: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు

0: చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట పెళ్లి చేసుకుందాం సినిమా నుండి మాకోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్య నారాయణ, రమ్య, శ్రీవేణి, భాగ్యవీరాచారి, రాఘవాచారి, సూర్యకళ, సంధ్యారాణి, భూదేవి, నాగమణి వీరంతా కోరుతున్న పాట పెళ్లి చేసుకుందాం సినిమా నుండి మరి వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ మెమరీ న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు అందించే సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్దకం, వేధించడం, ఇంకా తరచుగా వాంతులు, వెక్కిళ్లు, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట హనుమాన్ సినిమా నుండి గౌరాహరి పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, శ్రీశాంక్, కిషోర్ దాస, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, మహశ్రీ, అక్షర, నరేందర్, శ్యామల, భారతి వీరంతా కోరుతున్న పాట హనుమాన్ సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

0: డాక్టర్ సీను నాయక్.
1: ఎత్తు, బంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
0: డాక్టర్ సీను నాయక్. డెంటల్ హాస్పిటల్ కలీలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 777-99-0505-0505.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధు.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz, ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట అభినందన సినిమా నుండి ఎస్వీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి రాజేశ్వర్, లలిత, అనన్య రాజేశ్వర్, భూలక్ష్మి.

0: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కలిలవాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: సంకష్టహర మహాగణపతి దేవాలయంకి రావడం జరిగింది. లోకల్ కామారెడ్డి జిల్లాలో లోకల్లోనే హౌసింగ్ బోర్డు కాలనీ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్వామి. ఇక్కడ చాలా మొదటిసారిగా వచ్చాను నేను, చాలా అద్భుతంగా చూస్తా ఉంటే వేలాది భక్తులు, ఈ భక్తులను చూసి అరే ఇంత మహిమ గల్లది అసలు ఏంది అని చెప్పేసి లోపలికి వెళ్లేసరికంటే స్వామివారు స్వయంభుగా వెలిసిన శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయము. చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వినాయకుడు. ఆయన నిజంగా చెప్పాలంటే చాలా భక్తుల నోటైనాను స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి ముందు నిలబడి మొక్కు మొక్కి ముడుపు కడితే 41 రోజుల్లో కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల నోట్ల చాలా మంది నోట్ల నేను వినడం జరిగింది.
1: మీరు విన్న ఈ మాటలు ఈ శనివారం ప్రసారం కానున్న మన ఆలయాలు కార్యక్రమంలోనివి. తప్పక వినండి, తరించండి.
2: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
5: శ్రోతలు ఇంతవరకు శ్రోతలకు సినీ గీతాల కార్యక్రమం అభిరుచి విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 45 సెకండ్లు శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. ఇక తాజా విద్యా ఉద్యోగ సమాచారం, కెరీర్ గైడెన్స్ కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రోతలు వినవచ్చు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా.

కాలేజీలో చదువుతుండగానే మంచి కంపెనీలో ప్లేస్మెంట్ సాధించాలని ప్రతి స్టూడెంట్ కలలు కంటూ ఉంటాడు. అయితే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మీద పెట్టిన శ్రద్ధ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ మీద చూపించరు. కేవలం అకాడమిక్ గా మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు ఉద్యోగం వస్తుంది అన్న ధీమాలో ఉంటారు చాలా మంది విద్యార్థులు. కానీ మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా ప్రస్తుత మార్కెట్లో మంచి జాబ్ దక్కాలంటే మాత్రం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు. అందరితో కలిసిపోయే కలివిడితనం, నేర్చుకోవాలన్న తపన, సమయస్ఫూర్తి, ఇంకా చాలా స్కిల్స్ ని అలవర్చుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు. అయితే ఇవన్నీ ఎగ్జామ్స్ కోసం ముందు రోజు చదివినట్లుగా ఒక్కరోజులో వచ్చేవి మాత్రం కావు. ఒక కోర్సులో చేరిన దగ్గర నుంచి ప్రతి ఒక్క స్కిల్ మీద దృష్టి పెట్టాల్సిందే. మరి ప్లేస్మెంట్స్ కోసం ముందు నుంచే దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటి, నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ విషయాలను గురించే తెలుసుకుందాం ఈనాటి యువవాణి కార్యక్రమంలో.

అప్లికేషన్ను విడుదల చేసిన తర్వాత హడావిడిగా అప్పటికప్పుడు రెజ్యూమేను తయారు చేసుకోవడం చాలా మంది విద్యార్థులు చేసే పనే. అలా కాకుండా ముందుగానే మనకంటూ ఒక రెజ్యూమేను ప్రిపేర్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఆ రెజ్యూమే కూడా స్పష్టంగాను సరళంగాను నిజాయితీగాను ఉండాలి. అంతేకాని మనకు లేని నైపుణ్యాలను కూడా అందులో చొప్పించి ఇంటర్వ్యూ జరిగే సమయంలో ఇబ్బంది పడకూడదు. రెజ్యూమేలో మనం యాడ్ చేసే ప్రతి విషయం మనకు పూర్తిగా తెలిసినదై ఉండాలి. ఏదైనా సర్టిఫికేషన్, అలాగే ప్రాజెక్ట్ వర్క్ లేదా మనకున్న స్కిల్స్ గురించి అడిగితే ఎలాంటి ఇబ్బంది పడకుండా క్లియర్గా వాటి గురించి చెప్పగలిగేలా తయారు చేసుకోవాలి మన రెజ్యూమేను.

ఇక మరొక అంశం బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోవడం. కొన్ని యూనివర్సిటీలు ఒకటి రెండు బ్యాక్లాగ్ సబ్జెక్టులకు మినహాయింపులు ఇవ్వటం వల్ల బ్యాక్లాగ్లు పెద్ద సమస్య ఏమీ కాదు అనుకుంటారు చాలా మంది విద్యార్థులు. అయితే ఇలాంటి బ్యాక్లాగ్స్ మనల్ని మంచి ప్లేస్మెంట్స్ కి దూరం చేసే అడ్డంకులుగా కూడా మారొచ్చు. పెద్ద పెద్ద ఉద్యోగ అవకాశాలను దూరం చేసేవిగా కూడా ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు పరీక్షల్ని పూర్తి చేసుకుంటూ బ్యాక్లాగ్స్ అనేవే లేకుండా చూసుకోవాలి. ఇక మన వైపు నుంచి అకాడమిక్గా ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే అవుతుంది.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ప్లేస్మెంట్ కోసం విద్యార్థులు ముందుగా ఏర్పరచుకునే ప్రణాళికల గురించి. స్కిల్స్ పైన దృష్టి పెట్టడం మరొక అంశం. డిగ్రీ సంపాదించిన సర్టిఫికేట్ ముఖ్యమే విద్యార్థులకు, కానీ విద్యార్థులు తమ ముందస్తు భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా అవసరమైన స్కిల్స్ ను కూడా పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారుతున్న ఇండస్ట్రీకి ఉపయోగపడే సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఇందుకు విద్యార్థులకు ఉపయోగపడతాయి. అయితే కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడమే కాదు, ఆ సబ్జెక్టును నిజ జీవితంలో అప్లికేషన్ మెథడ్ ద్వారా కూడా ఏర్పరచుకోవడం విద్యార్థులకు ముఖ్యమైన అంశమే. ఇవే కాకుండా ఇంటర్న్షిప్లను కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కాలేజీలో ఇచ్చిన సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్టును ఏదో నామమాత్రంగా పూర్తి చేశాంలే అని కాకుండా, ఒక సంస్థ ఎలా పనిచేస్తుంది, అక్కడి ఉద్యోగులంతా గ్రూప్గా కలిసి ఎలా పనిచేస్తున్నారు, క్లాస్ రూంలో మనం నేర్చుకున్న విషయాలు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి లాంటి అనేక విషయాలను ఇంటర్న్షిప్స్ ద్వారా గమనించుకోవచ్చు విద్యార్థులు. ఇక విద్యార్థులు ఇచ్చిన ప్రాజెక్టును పూర్తి చేయడమే టార్గెట్గా పెట్టుకోకుండా అసలు ఆ పని వెనుక ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా ఇంటర్న్షిప్ పూర్తి చేసిన అనుభవం అనేది ఇంటర్వ్యూలో చెప్పడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది విద్యార్థులకు. ముఖ్యంగా మనలో ఏ సామర్థ్యాలు ఉన్నాయి, ఇంటర్న్షిప్ పూర్తి చేసేటప్పుడు ఆ సామర్థ్యాలు ఎలా ఉపయోగపడ్డాయి, అలాగే మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకున్నాం అన్న విషయాలన్నీ తెలుస్తాయి విద్యార్థులకు ఈ ఇంటర్న్షిప్ల ద్వారా.

ప్లేస్మెంట్స్ విషయంలో కూడా నిరంతర సాధన అనేది ఎప్పటికీ ముఖ్యమైన విషయమే. అప్పుడే తొందరెందుకు, పరీక్షలప్పుడు చూసుకుందాంలే అన్న మనస్తత్వాన్ని విద్యార్థులు విడిచిపెట్టాలి. ఏ ప్లేస్మెంట్కి సంబంధించిన పరీక్షల్లోనైనా ఈ యాటిట్యూడ్ ఉంచడం తప్పనిసరే. అందుకే ఎప్పటికప్పుడు రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా సంబంధిత నాలెడ్జ్ ని కూడా గెయిన్ చేసుకోవచ్చు. నిరంతరం ప్రశ్నలు సాధన

0: చేసిన కొంతకాలానికి మనలో ఆయా సమాధానాలు రాసే వేగం, అలాగే మనలో కాన్ఫిడెన్స్, ఇవి రెండూ పెరుగుతాయి. కష్టంగా అనిపించే ప్రశ్నల్ని కూడా వదిలేయకుండా వాటిపైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాన్ని, సమయాన్ని మనకు తెచ్చిపెడుతుంది ఈ నిరంతర సాధన.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ప్లేస్మెంట్స్ కోసం మన ప్రిపరేషన్లో భాగంగా మాక్ టెస్ట్లను పూర్తి చేయడం కూడా ఒక ముఖ్యమైన విషయమే. మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే ఈ మాక్ టెస్టులు రాయడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే మన బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అసలు నిర్ణీత సమయంలో పరీక్షను పూర్తి చేయగలుగుతున్నామా లేదా అన్న విషయాలన్నింటినీ కూడా అంచనా వేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి మాక్ టెస్టులు. అయితే వీటిలో మార్కులు మాత్రమే ముఖ్యం కాదు, వాటి వెనుక మనం ఏం నేర్చుకున్నాము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవే కాకుండా గ్రూప్ డిస్కషన్, అలాగే వర్బల్ ఎబిలిటీ పైన కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే మనకు ఎంత విషయ పరిజ్ఞానం, అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా సరే, దానిని ఇతరులకు మనం క్లియర్గా చెప్పలేకపోతే మనం నేర్చుకున్న విషయమంతా వృధానే. అలాగని పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మనకున్న ఆలోచనలు స్పష్టంగా ఇతరులకు చెప్పడం, అలాగే ఎదుటివారు చెప్పేది వినడం, కాన్ఫిడెన్స్తో గ్రూప్ డిస్కషన్లో పాల్గొనడం, ఇవన్నీ ముఖ్యమైన విషయాలే. మాట్లాడేటప్పుడు తప్పులు చేస్తామోమోనని భయపడకుండా వెనకాడకూడదు. కాబట్టి గ్రూప్ డిస్కషన్స్, అలాగే మాక్ టెస్టులు, ఇవన్నీ కూడా ప్లేస్మెంట్ ప్రిపరేషన్లో భాగంగా తోడ్పడే అంశాలని గుర్తుంచుకోవాలి విద్యార్థులు.

0: కాలేజీకి వెళ్లి వచ్చే ప్రయాణ సమయాన్ని కూడా నేర్చుకోవడానికే ఉపయోగించవచ్చు విద్యార్థులు. కాలేజీకి వెళ్లి రావడానికి చాలా సమయం ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రతి విద్యార్థి. ఇక ఆ సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒకటి నేర్చుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సరికొత్త కెరియర్లు, స్టార్టప్లు ఇలాంటి అంశాలపైన కోర్సులు, చర్చలు, ప్రసంగాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ కూడా ఫోన్ ద్వారా వినొచ్చు. నేర్చుకోవడానికి ఎప్పుడు క్లాస్ రూమ్ లేదా ల్యాప్టాప్ మాత్రమే అవసరం లేదు. ప్రతిరోజు కొన్ని నిమిషాలు మనకు ఉపయోగకరమైన విషయాలను వింటూ ఉంటే కొంతకాలానికి మన నాలెడ్జ్, అలాగే ఇతర విషయాలను అర్థం చేసుకునే అవగాహన, ఇవి రెండూ కూడా క్రమంగా పెరుగుతూ ఉంటాయి. నాకు ఎంత సమయం ఉంది అనే ప్రశ్న కంటే కూడా ఉన్న సమయంలో నేనెంత నేర్చుకుంటున్నాను అన్న విషయాన్నే గమనించుకోవాలి విద్యార్థులు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253444.

ఇక విద్యా సంవత్సరంలో తరగతులు ఎగ్గొట్టొద్దు ప్రతి విద్యార్థి. క్లాసులు వినకపోయినా పర్లేదు, నేను పుస్తకంలో ఉన్నదాన్ని చదివి అర్థం చేసుకోగలను అనే విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు చాలా మంది విద్యార్థులు. తరగతి గదిలో లెక్చరర్లు చెప్పే పాఠంతో పాటు వారు వారి నిజ జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇవన్నీ పుస్తకం ద్వారా విద్యార్థులకు దొరకవు, కాబట్టి వారితో పాటు చర్చల్లో పాల్గొనాలి, క్లాస్ రూమ్ లో క్లాసులు కూడా వినాలి. దీనివల్ల విషయ పరిజ్ఞానం అందడంతో పాటు అనుభవాలు కూడా అర్థం చేసుకునే వీలుంటుంది విద్యార్థులకు. అలాగే ఆ అనుభవాలు విద్యార్థుల నిజ జీవితంలో కూడా ఉపయోగపడవచ్చు. ప్లేస్మెంట్స్ కోసం చేసే ప్రిపరేషన్ లో మాట్లాడడాన్ని ప్రాక్టీస్ చేయడం కూడా ముఖ్యమే. అందరికీ అన్ని రావాలన్న నియమమేమీ లేదు, అందుకే ఏదైనా రాకపోతే నిజాయితీగా రాదని చెప్పడంలో తప్పుకూడా లేదు. మన బలహీనతను గుర్తించడమే మనకుండే మొదటి విజయంగా భావించాలి ప్రతి విద్యార్థి. ముఖ్యంగా మాట్లాడడం రానివారు చాలా మందే ఉంటారు. ఇలాంటి సమస్యను దాటవేయడం కంటే సీనియర్లతోనూ, లెక్చరర్లతోనూ లేదా మెంటర్లతోనూ మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా వారి అనుభవాలను తెలుసుకోవాలి, వారు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలి ప్రతి విద్యార్థి. అప్పటికే ప్లేస్మెంట్ ప్రక్రియను ఎదుర్కొన్న వాళ్లతో కూడా మాట్లాడడం వల్ల ఇంటర్వ్యూలో భాగంగా మనం ఎలా మాట్లాడాలి అన్న స్పష్టత ప్రతి విద్యార్థికి వస్తుంది.

0: ఈ అంశాలే కాకుండా ఇతర విద్యార్థులతో పోల్చుకొని తమను తాము ఆత్మ న్యూనతా భావంలో నెట్టేసుకునే విద్యార్థులు కూడా చాలామందే. తరగతి గదిలో ఉన్నవారందరూ ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి రారు. అలాగే వారి అనుభవాలు, వారికున్న అవకాశాలు వేర్వేరుగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ఇతరులు ప్రపంచాన్ని చూసే విధానం, మనం ప్రపంచాన్ని చూసే విధానం వేరుగా ఉండొచ్చు. ఇలాంటి వైవిధ్యాన్ని పోల్చుకుంటూ ఆత్మ న్యూనతకు గురి కావద్దు. గ్రూప్ డిస్కషన్ చేయడం, అలాగే బృందం ద్వారా కలిసి పనిచేయడం కూడా నేర్చుకోవాలి. ఒక ముఖ్యమైన వృత్తి నైపుణ్యం ఇది కూడా అన్న విషయాన్ని గుర్తెరగాలి ప్రతి విద్యార్థి. అందుకే అందరితో కలిసి పనిచేయడం ద్వారా వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: గజ్జా బొబ్బలా
4: సైబాల్,
3: నడుగుల కామరా
4: సైబాల్,
3: బురద పుల్లా
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ప్రకటనలు విన్న అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ప్లేస్మెంట్స్ కోసం మనం చేసుకునే ప్రిపరేషన్ లో యాడ్ చేసుకోవాల్సిన వివిధ అంశాలను గురించి. అందులో మరొకటి వైఖరులను ఏర్పరచుకోవడం. స్కిల్స్ ను అభ్యర్థులు నేర్చుకోవచ్చు, అలాగే నాలెడ్జ్ ను కూడా సంపాదించవచ్చు. కమ్యూనికేషన్ ను కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవచ్చు. యాప్టిట్యూడ్ ను ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే అవన్నీ చేయాలనే తపన మనలో ఉండాలి, అదే మన వైఖరి అవుతుంది. ఎవరైనా ఏదైనా చెబితే వినే మనస్తత్వం అలవర్చుకోవాల్సి ఉంటుంది ప్రతి విద్యార్థి. అప్పుడే ఎవరు ఏది చెప్పినా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవడం కుదురుతుంది. తప్పులు ఒప్పుకోవడాన్ని కూడా అవమానంగా భావించొద్దు, తిరస్కరణకు నిరుత్సాహపడొద్దు. ఏదైనా కంపెనీకి ఎంపిక కాలేదంటే మనకు సామర్థ్యం లేదని కాదు, మరింత మెరుగుపడడానికి మరొక అవకాశం వచ్చిందని ప్రతి విద్యార్థి భావించాలి. ఎక్కడ వెనుకబడ్డామో గుర్తించి ఆ దిశగా మరింత కసరత్తు గనక చేస్తే ముందుకు సాగడం సులభమవుతుంది

కేవలం ఇవే కాదు, ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థి జీవితంలో ఎన్నో ఆకర్షణలు కూడా ఎదురవుతూ ఉంటాయి. సోషల్ మీడియా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అనవసరమైన పోలికలు, ఇలా ఇతర కార్యకలాపాలు, ఇవన్నీ చాలా సమయాన్ని వృధా చేస్తాయి. అయితే వీటన్నింటి నుంచి పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనేమీ లేదు. వాటన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ సమయపాలనను పాటిస్తూ ఎక్కడ ఆగాలో తెలుసుకోవాలి ప్రతి విద్యార్థి. అలాగే మనకున్న పరిమితులేంటో కూడా గ్రహించుకోవాలి. వాటి ద్వారా మిగిలిన సమయాన్ని ఇటు చదువుకు, ప్రిపరేషన్కు, అన్నింటికీ కేటాయించుకుంటూ సోషల్ మీడియాను, వినోదాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించే వీలు కలుగుతుంది ప్రతి విద్యార్థికి. ఇవే కాకుండా క్రమశిక్షణ కూడా ప్లేస్మెంట్ ప్రిపరేషన్లో భాగంగా చాలా ముఖ్యమైన విషయం. ప్లేస్మెంట్ అంటే కేవలం మార్కులు, సర్టిఫికేట్లు, సాంకేతిక నైపుణ్యాలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. మన ప్రవర్తన, మన వైఖరి కూడా ఇందులో భాగమై ఉంటుంది. ఉద్యోగం కోసమే కాదు, వృత్తి జీవితానికి కూడా సిద్దమవుతున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకనుగుణంగా క్రమశిక్షణతో కొనసాగాలి ప్రతి విద్యార్థి.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

0: ప్లేస్మెంట్ ప్రణాళికలో భాగంగా మంచి రెజ్యూమేను విద్యా సంవత్సరంలో ముందుగానే తయారు చేసుకోవడం, అలాగే ఎప్పటికప్పుడు బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోవడం, మరిన్ని కొత్త స్కిల్స్ను అభివృద్ధిపరచుకోవడం, ప్రతి ఇంటర్న్షిప్లోనూ పాల్గొనడం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్టులు రాయడం, అలాగే మాట్లాడడానికి కూడా ప్రాక్టీస్ చేయడం, ఇతరులతో పోల్చుకోకుండా విద్యా సంవత్సరంలో ముందుకు సాగడం, తరగతులను రెగ్యులర్గా అటెండ్ అవుతూ ప్రతి క్లాస్ను వినడం, మంచి యాటిట్యూడ్ను ఏర్పరచుకోవడం, క్రమశిక్షణతో విద్యా సంవత్సరంలో ముందుకు సాగడం, అలాగే చివరగా ప్రయాణ సమయాన్ని కూడా వినియోగించుకోవడం, ఇలాంటి అంశాలన్నీ విద్యార్థి ఎదుగుదలకు పనికొచ్చే విషయాలే. ఇవే ప్లేస్మెంట్ ప్రణాళికలో భాగంగా మంచి ఉద్యోగాన్ని సంపాదించడానికి కూడా విద్యార్థులకు ఉపయోగపడతాయి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం.

0: ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చివరగా మీరు విన్న ఈ ప్రకటనతో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం.

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. ఇక తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం అలాగే కెరీర్ గైడెన్స్ కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2. అలాగే ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు మన శ్రోతలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇక సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటువేసింది. తెలంగాణలో 22A ఆస్తుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు సీసీఎల్ఏ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని మంత్రి దొద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షల గ్రామీణ ఇళ్లను కేటాయించినందుకు ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి లోక్ భవన్ లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అక్టోబర్ 22న జరిగే అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు. లోక్ భవన్ లో విగ్రహ నిమజ్జనానికి ముందు గవర్నర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ ప్రజల శాంతి సమృద్దిని ఆకాంక్షించారు. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటువేసింది. బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ధన్వాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ బీ ఫారంపై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్పై 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ఇది పదో షెడ్యూల్ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్ ఎన్నికల కమిషన్కు కోర్టు సమాచారం అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ దార్శనికత స్టార్టప్ ఇండియా ద్వారా అమల్లోకి వచ్చిన విధానం ఈరోజు ప్రత్యేక కథనంలో. ఖమ్మం జిల్లాలో యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు వీరికి బాసటగా నిలుస్తున్నాయి. నిరుద్యోగ యువత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఖమ్మం జిల్లా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందజేస్తూ ఖమ్మం జిల్లా పారిశ్రామిక రంగం తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రోటీ మేకర్ యంత్రం ద్వారా పూరి చపాతీలు తయారు చేస్తూ దుకాణాలకు విక్రయిస్తున్నారు. రోటీ మేకర్ పరిశ్రమను నెలకొల్పిన మనోహర్ ఆకాశవాణితో మాట్లాడుతూ, మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఈ పరిశ్రమను ప్రారంభించడం జరిగిందన్నారు. పూర్తిగా యంత్రాల సహాయంతోనే ఆహార ఉత్పత్తులు తయారవుతాయని, ఈ పరిశ్రమలో 15 మంది ప్రతిరోజు పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరు తయారు చేసిన పూరి చపాతీలను మార్కెటింగ్ చేస్తూ మరో 20 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఎన్నో రకాల పథకాలు యువతకు చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఎల్నినో అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించి దాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం గుర్తించాలని కోరుతూ సభలో తీర్మానం చేయాలని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈరోజు శాసనసభలో ఎల్నినో ప్రభావాలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఇది ఒక ప్రకృతి వైపరీత్యంగా గుర్తించి ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. తక్షణం రాష్టంలో ఉన్న పలు లింక్ కెనాళ్ల చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా ఎల్నినో సమస్యను సమిష్టిగా ఎదుర్కోవాలని సాంబశివరావు సభను కోరారు. పంటల బీమా పథకం ద్వారా రైతులకు మరింత నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ కింద ఎక్కువ నిధులు పంపిణీ చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాలని కూనంనేని సాంబశివరావు కోరారు. 22A ఆస్తుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు సీసీఎల్ఏ డిఎస్ లోకేష్ కుమార్ అధ్యక్షతన జీవోఆర్టీ నెంబర్ 564 కింద ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఎల్బీనగర్లోని 9,700 ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు జీవో 118ని అమలు చేస్తూ మెమో జారీ చేశారు. జీవో 76 కింద సింగరేణిలోని స్థలాల క్రమబద్దీకరణతో పాటు ఆమోదించబడిన లేఅవుట్లలో 22A సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించి దరఖాస్తుదారులకు పూర్తి ఉపశమనం కలిగిస్తామని అన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల పనులను కుంభమేళా తరహాలో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలువురు మంత్రులతో కలిసి ఆయన ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ది, రవాణా పురోగతిపై సమీక్షించారు. గతంలో ఎదురైన లాజిస్టికల్ సవాళ్లను క్షేత్రస్థాయి అధ్యయనాల ద్వారా అధిగమించాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి ప్రత్యేక అధికారుల నియామకం, రద్దీగా ఉండే ప్రాంతాల్లో హైటెక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు, పురోగతిని పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డు ప్రారంభించడం వంటి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షల గ్రామీణ ఇళ్లను కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 1.13 లక్షల పట్టణ ఇళ్లు మంజూరైన విషయాన్ని గుర్తుచేస్తూ, రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 1000కి పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ఆకస్మిక ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్దం చేశామని వెల్లడించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అంబర్పేటలోని కమ్యూనిటీ హాల్, పోలీస్ బాయ్స్ హైస్కూల్లో 4 కొత్త తరగతిగతులను ప్రారంభించారు. అదేవిధంగా సీపీఎల్ పాఠశాల సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించిన ఆయన డిజిటల్ బోధనా పద్దతులను పరిశీలించి, మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించి మౌలిక వసతుల కల్పనకు హామీ ఇచ్చారు. నిరంకుశ నిజాంను కొనియాడుతూనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు స్వలాభం కోసం ప్రజాధనాన్ని, భూములను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాంను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కాలం నాటి భూ ఆక్రమణలు, కాంగ్రెస్ హయాంలో జరిగిన 22A భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే

0: కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన బైండ్ల సంఘం ఆత్మీయ సమాపేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ తన జీవితం తెరిచిన పుస్తకమని, అన్ని ఎన్నికల అఫిడవిట్లలో తన భూములు ఆస్తుల వివరాలు స్పష్టం చేశానని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ అక్రమాలు, వనరుల దుర్వినియోగం, పాలనా వైఫల్యాలను బహిర్గతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్దిపేటలో పర్యటించారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్లు రవి ఆదేశాల మేరకు యువత ఉపాధి జవాబుదారీతనానికి సంబంధించిన నిజాలను ప్రజల ముందు ఉంచుతామని, ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ సమాపేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోషణ మహోత్సవం నిర్వహిస్తున్నామని, బాలింతలు గర్భిణీలు ఖచ్చితంగా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న అన్నారు. ఈ ప్రోటీన్లు ఆహారంతో బిడ్డ ఎదుగుదల బాగుంటుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సౌకర్యాలు కల్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్బుక్లు, కాలేజ్ బ్యాగులు, స్పోర్ట్స్ షూస్ పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో సహకార సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమన్వయంతో పనిచేస్తాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏడీసీసీ సీఈఓ చండి విశ్వేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో పాలు, గొర్రెలు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులతో కలిసి అవగాహన కల్పించారు. జనగామ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 1,50,00,000తో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ భూటానస్య వికాసాత్మక ప్రాథమికతానాం కృతే భారతస్య పూర్ణ సమర్థనం పుష్టితం. ద్విపక్షీయ సహయోగస్య ఉభయహిత సంబద్ధానాం విషయాణాం చ విహితా సమీక్షా. బెంగళూరునగరే అద్య రక్షామంత్రిణః రాజనాథ సింహస్య సాన్నిధ్యే HAL సంస్థానేన భారతీయ వాయుసేనాయై తేజస్ LCA అథ HTT-40 ప్రశిక్షక విమానాని సమర్పయిష్యంతే. మహారాష్ట్రస్య ముకుట్బన్ గడచాందూరయోః మధ్యే నూతన రైలమార్గ నిర్మాణాయ రైలమంత్రాలయేన 390,00,000 కోటి రూప్యకాణాం పరియోజనా స్వీకృతా. జమ్మూకశ్మీరస్య ఉధంపుర్ మండలే ఆపరేషన్ సోహనిత్యస్యాంతర్గతం సురక్షాబలైః ద్వౌ జైష ఆతంకవాదినౌ వ్యాపాదితౌ విపులమాత్రాయాం శస్త్రాస్త్రాణి చ స్వాయత్తీకృతాని. వైశ్విక ఋణ మూల్యాంకన సంస్థయా మూడీస్ ఇత్యనయా వర్తమాన విత్తవర్షాయ భారతస్య వాస్తవిక జీడీపీ వృద్ధి పూర్వానుమానం సంవర్ధ్య 7% నిర్ధారితం. అపి చ జపాన్ దేశే ప్రవృత్తే ఏషియాయి క్రీడా మహోత్సవే భారతస్య నవా గతయా టేక్ బాల్ క్రీడికయా క్విన్జీ జోవాకిమ్ డిసూజా ఇత్యనయా ఉపాంత్య చక్రే ప్రవేశః సంప్రాప్తః. అథ వార్తాః విశదీకృత్య. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః భూటానదేశస్య వికాసలక్ష్యాణాం ప్రాథమికతానాం చ కృతే భారతస్య సమర్థనం పునః దృఢీకృతవాన్. 16-18 సితంబర్ పర్యంతం భూటానదేశస్య ఆధికారికయాత్రాయాం డాక్టర్ జయశంకరః తస్య భూటానీ సమకక్షీయః లీన్పో DN ధుంగ్యేలః చ ద్విపక్షీయ సహయోగస్య సర్వాన్ పక్షాన్ పరస్పర హిత సంబద్ధాన్ క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయాన్ చ సమీక్షితవంతౌ. ఉభౌ పక్షౌ భారత భూటానయోః విశేష బహుపక్షీయ సహభాగిత్వస్య సుదృఢీకరణాయ ప్రగతిం ప్రశంసితవంతౌ. మంత్రిణా UPI ఆధారిత సౌకర్యస్య పరిచాలనస్యాపి స్వాగతం కృతం, యేన భూటానీ నాగరికాః భూటానీ చలదూరభాష్యతంత్రాంశస్య ఉపయోగేన భారతే ఆభాసీయ మాధ్యమేన ధనాన్ని ప్రేషయితుం సమర్థాః.

0: విమానే పవనహంస సంస్థాయే చత్వారి ధ్రువ నెక్స్ట్ జనరేషన్ ఉదగ్రయానాని అథ చ వాయుసేనాయే ప్రథమం STT-40 ప్రాథమిక ప్రశిక్షక విమానం సమర్పయిష్యతి. అవధేయమిదం వర్తతే యత్ 10-2000తమే వర్షే షోడశ LCA యోధృ విమానానాం సహైవ FOC ప్రారూపే చతుర్ణాం ద్వ్యాసన యుక్తానాం విమానానాం క్రయణ అనుబంధః సంపాదితః ఆసీత్. రక్షామంత్రి కేరళం రాజ్యస్య కొచ్చి నగరే వన్ ఎపిక్ మెనీ స్టోరీస్ రామకథా కాన్క్లేవ్ ఇత్యస్మిన్ భాగం అగృహణాత్. సహ అవదత్ యత్ భగవతః శ్రీరామస్య కథా సంపూర్ణే ఏషియా క్షేత్రే విస్తృతా అస్తి, గ్రామేషు నగరేషు చ ప్రతిబింబితాస్తి. రక్షామంత్రిణా రక్షాక్షేత్రే ఆపరేషన్ సింధూరిత్యాదీనాం ఉపలబ్ధీనాం విషయే అవధానం ప్రదత్తం. నాగరికాణాం జీవనం పరిష్కర్తుం ఉద్దిష్టానాం వివిధ కళ్యాణకారి యోజనానాం విషయే అపి సహ అవదత్. ఆపత్కాలే వార్తాపత్రాణాం భూమికామపి సహ అస్మరత్. సహ అవదత్ యత్ బహ్వ్యః వార్తాపత్రికాః జనానాం పక్షం స్వీకృతవత్యః. దక్షిణ మధ్య రైలమార్గస్య ముకుట్బన్ గడ్చందూరనగరయోః మధ్యే ప్రాయః 38 కిలోమీటరమితం యావత్ నూతనస్య రైలమార్గస్య నిర్మాణార్థం భారతీయ రైల్విభాగేన 93,400 కోటి రూప్యకాణాం పరియోజనాయాః అనుమోదనం విహితం. రైలమంత్రాలయః అవదత్ యత్ నూతనః రైలమార్గః లఘుతరం దక్షతరం చ రైలమార్గః ప్రదాతుం శక్నోతి, యేన యాత్రా దూరతాయాః పరివహన సమయస్య తత్సంబద్ధ వ్యయస్య చ న్యూనతా భవిష్యతి. ఇదం విద్యమానస్య వర్ధా మానికగఢ ఖండస్య సంకీర్ణతాయాః నివారణార్థం వైకల్పిక మార్గోపి ప్రదదాతి, యేన వస్తు పరివహనం ఇతోపి సుగమం భవిష్యతి. భారతీయ రైల్ విభాగేన మహారాష్ట్రస్య చౌక్ కర్జత్ రైల్ ఖండస్య కృతే 97,400 కోటి రూప్యకాణాం వ్యయస్య ద్విగుణీకరణం స్వీకృతం. అయం నిర్ణయః మహారాష్ట్ర రాజ్యే రైల క్షమతా సంవర్ధనార్థం రైల పరిచాలనాభివృద్ధ్యర్థం చ అభవత్. రైల్ మంత్రాలయః అవదత్ యత్ చౌక్ కర్జతితి ఖండః పన్వేల్ చౌక్ కర్జతితి మార్గస్య భాగః అస్తి యత్ యాత్రిణాం వస్తు పరివహనస్య చ మహత్వపూర్ణః మార్గః అస్తి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. భారతేన రక్తసాగర క్షేత్రే వర్ధమానాం సురక్షా విషమికామాలక్ష్య గభీరా చింతా ప్రదర్శితా. నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనే ఏకస్య ప్రశ్నస్య ఉత్తరం ప్రదదతా విదేశమంత్రాలయస్య ఆధికారిక ప్రవక్త్రా రణధీర జయసవాలేన విజ్ఞాపితం యత్ భారతేన సౌదీ అరబ దేశస్య సార్వభౌమ క్షేత్రే విశేషతః నాగరికాణాం ఆర్థిక సంపత్తీనాం చోపరి కృతానాం ఆక్రమణానాం దృఢం ఖండనం కృతం. తేన ప్రతిపాదితం యత్ పవిత్ర మక్కా నగరీం లక్ష్యీకృత్య సంజాతస్య ఆక్రమణ ప్రయాసస్య అనంతరమపి భారతేన ఆధికారికం వక్తవ్యం నిర్గతమాసీత్. భారతీయ యుద్ధపోతేన సహ పాకిస్తానీయ నౌసేనాపోతస్య పరస్పరం సంఘర్ష విషయే విదేశమంత్రాలయస్య ప్రవక్తా అవోచత్ యత్ భారతేన స్వకీయ ప్రతివాదస్య ఉత్తరత్వేన పాకిస్తానేన దత్తస్య ప్రత్యుత్తరస్య సంజ్ఞానం గృహీతం. సహ పాకిస్తానేన కృతాన్ సర్వాన్ మిథ్యారూపాన్ అపేక్షాంచ సర్వథా అంగీకారయోగ్యం న ఇతి మత్వా స్పష్టం ప్రఖ్యాతవాన్.
1: हमने अपने द्वारा दर्ज कराए गए विरोध पर पाकिस्तान का जवाब देखा है. हमने वे लगाए गए आरोपों को पूरी तरह से खारिज करते हैं. पाकिस्तान पक्ष को एक बार फिर से यह सलाह दी गई है कि किसी भी घटनाओं को दोबारा होने से रोकने के लिए उनके सभी सैन्य इकाइयों को उचित सावधानी बरतने और दोनों पक्षों के बीच संबंधित समझौतों के प्रावधानों का सम्मान करने की जरूरत है. इस घटना में INS कोलकाता को कोई बड़ा नुकसान नहीं हुआ है.
0: ఉత్తర సేనా సేనాపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ ఇత్యేష ఉధంపూరే ఆపరేషన్ సోహన్ ఇత్యస్యాంతర్గతం జైషేత్యస్య ద్వయోః ఆతంకవాదినోః హననార్థం వైట్ నైట్ కార్ప్స్ ఇత్యస్య ప్రశంసాం అకరోత్. సేనాయాః ఉత్తర సేనా సేనాపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక శర్మ ఉధంపూర్ జనపదస్య మాజలతా క్షేత్రే ఆపరేషన్ సోహనస్య సమయే व्हाइट नाइट कॉर्प्स इत्यस्य द्रुतं सुनिश्चितं व्यावसायिकं च कार्याचरणाय प्रशंसाम् अकरोत्। अस्माकं संवाददात्रानुसारं जम्मू कश्मीरस्य आरक्षकैः

బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై తప్పక ట్యూన్ చేసుకోండి.

శ్రోతలు విన్నారు ప్రభుదయ గీతం. ఇప్పుడు సమయం 6:35 కావస్తుంది. ఇప్పుడు అలరి సాయి సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. మానవుని జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందమైన, ఆనందమైన, ఆరోగ్యమైన అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రకృతి నుండి మానవుడు నేర్చుకునే పాఠాలెన్నో తెలియజేసే చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించిన చిత్ర పాడిన ఈ పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా నుండి.

0: శ్రోతలు వింటున్నారు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
3: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
4: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
3: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
0: శ్రోతలు వింటున్నారు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. ప్రేమలు, అనురాగాలు, ఆత్మీయతలు కలిగి ఉండేదే కుటుంబం. అలాంటి కుటుంబీకుల కలిగి ఉన్న ప్రతి ఇల్లు ఒక దేవాలయమే, ప్రతిరోజు ఒక పండగ లాంటిదే అని చెప్పే ఈ పాట విన్నాం. బలాదు సినిమా నుండి కారుణ్య పాడిన ఈ పాటలో

శ్రోతలు వింటున్నారు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. ప్రేమ ఈ రెండు అక్షరాల పదం అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తుంది. మాటల్లో చెప్పలేనంత ప్రేమని ఈ పాటలో ఉందామా? నీ విన్నెల చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజన్ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వి రాములు. నేను తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నీటి యాజమాన్యంపై ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే తెలంగాణ వ్యవసాయము మరియు నేలలు నీటి వనరుల సద్వినియోగం. ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే మనకు వ్యవసాయ పరంగా మనది తెలంగాణ జీవనోపాధి కానీ గ్రామీణ ప్రజానీకం కానీ ముఖ్యంగా మనకు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. మరి మన రాష్ట్రంలోనే నేలలు మనం గమనించుకున్నట్లయితే దాదాపు మనకు 50-60% వరకు మనకు తేలికపాటి ఎర్ర నేల ఇసుక నేలలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. మరి అలానే మనకు దాదాపు ఒక 20-25% వరకు మనకు కండగల నల్లరేగడి భూములు కూడా మనకు కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంటాయి. ఇకపోతే మనకు ఏదైతే మనకు ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, ముఖ్యంగా మనకు గోదావరి అని కృష్ణ పరివాహక ప్రాంతాలలో మనకు ఒక 15-20% వరకు మనకు ఒండ్రు నేలలు, అంటే చాలా పోషకాలతో కూడుకొని మంచి వాయువులతోని ఎక్కువ పోషకాలతోని ఉండి గుళ్లబారి, ముఖ్యంగా మనకు ఈ హార్టికల్చర్ పంటలకు పల సహాయ పంటలకు ఎక్కువగా ఉపయోగపడే భూములు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. మరి అలానే మనం ఈ వాతావరణ విధానం బట్టి మనం చూస్తే మన రాష్ట్రం దాదాపు ఒక 50-60% వరకు కూడా మనకు ఈ వర్షపాతమే మనకు వర్షాధార పంటలను వేసుకోవడానికి ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో రైతులందరూ కూడా ముందుకు సాగుతుంటారు. మరి ఈ పరిస్థితులలో ముఖ్యంగా మనకు ఈ సంవత్సరం 2026 ఖరీఫ్ సాగు గనుక మనం గమనించుకున్నట్లయితే మనకు దాదాపు ఈ ఇల్నినో పరిస్థితుల వలన మనకు రాష్ట్రానికి సరాసరి సగటు వర్షపాతం మనకు 900 పైన ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనం గమనించుకున్నట్లయితే సరాసరి సగటు వర్షపాతం మనకు 500 వరకు దాదాపు దగ్గర చేరుకుంది. అంటే దాదాపు ఒక 30-40% వరకు కూడా మనకు లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మనకు ఈ నైరుతి ఋతుపవనాలే మనకు ఈ వర్షపాతం ఆధారము జూన్ మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు. అయితే మనకు ఏదైతే ఈ పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న అధిక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వల్ల ఈ నైరుతి ఋతుపవనాల గమనం మార్చుకుని మనకు ఈ సంవత్సరం ముఖ్యంగా మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలు కానీ తమిళనాడు కర్ణాటక ప్రాంతానికి కానీ మనకు ఎక్కువగా ఈ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తుగానే మనము ప్రజలను రైతులను ముందస్తుగానే మనం సమాయత్తం చేసినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసినట్లయితే ఇప్పుడు మనకు 4 నెలలు గడిచిపోయింది. చాలా పంటలు కూడా బెట్టకు వస్తున్నాయి, భూగర్భ జలాలు నిండుకున్నాయి. మరి ఈ పరిస్థితులలో మనకు ఈ వర్షపాతం ద్వారా ఇప్పటికీ ఇంకా కురిసే అవకాశం కూడా, ఏదైనా మనకు ఈ తుఫాన్లు కానీ వచ్చినా కూడా కురిసే అవకాశం ఉంది. మరి మనకున్న ఈ తేలికపాటి నేలలలో మనకు వరి పంట మనం చెప్పినప్పటికీ దాదాపు 50 లక్షలు

ఎకరాల పైనే నాట్లు చేసుకున్నారు. మరి ఇతర ఆరుతడి పంటలైన పప్పుదినుసు పంటలు, నూనె గింజ పంటలు, పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు కూడా ఎక్కువ మొత్తంలో పంటలు వేసుకున్నారు. మరి ఈ పంటలను మనం సంరక్షించుకోవాలంటే మనకు నేలలోని తేమను ఎప్పటికప్పుడు గమనిస్తుకుంటూ ఆ తేమను మనం సంరక్షించుకుని మొక్కలకు అందేటట్టు చూసుకోవాలి. అంటే మనకు కలుపును సమర్థవంతంగా సకాలంలో తొలగించుకోవాలి. అట్లనే మనకు ఎప్పుడైతే కొద్దిగా తేమ ఉంటుందో భూమిలో, అప్పుడే మనకు ఈ పంటలకు కావాల్సిన పోషకాలను, అంటే ఎప్పుడైతే కొద్దిగా మొక్కలు బిట్ట గురవుతాయో, వర్షాభావ పరిస్థితులకు గురవుతాయో, అప్పుడు అవి ఆరోగ్యంగా ఉండక చీడపీడలకు కూడా, ఇప్పుడు ఇలా వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే, తేమ తక్కువగా ఉన్నప్పుడు మనకు చీడపీడలు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్క ఈ రోగాల బారిన పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు తేమ ఉన్నట్లయితే మనం పైపాటుగా వేసుకునే ఎరువులను వేసుకున్నట్టయితే ఆ తేమను ఉపయోగించుకొని పంట ఆ పోషకాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకు మొక్కలు చాలా ఆరోగ్యంగా లేవు, నేలలో తేమ తక్కువగా ఉన్నది, అలాంటి పరిస్థితుల్లో మనము భూమికి పైపాటుగా ఎరువులను వేసే బదులుగా మనం పైపాటుగా పిచికారి, అంటే ముఖ్యంగా మనకు యూరియా 2% ద్రావణంను కానీ లేదా పొటాషియం నైట్రేట్ 1% ద్రావణం కానీ పైపాటుగా మనం మొక్కలపై పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలకు దృఢత్వాన్ని చేకూర్చి ఈ చీడ పీడల నుండి మొక్కను కాపాడటానికి ఉపయోగపడుతుంది. మరి అలానే మనకు అడపాతడపా కురిసిన ఈ వర్షపాతం ముఖ్యంగా మన తేలికపాటి నీళ్ళు కాబట్టి భూమిలో ఇంకే శాతము నీరు తక్కువగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ కురిసినా కూడా మనకు నేలతో పాటు నీటి కూడా మనకు కోతకు గురై వివిధ రకాలుగా మనకు నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఈ రైతు సోదరులు తమ పొలంలో చిన్న చిన్న ఫామ్ పాండ్స్ను, అంటే 10 మీటర్లు బై 10 మీటర్లు వెడల్పు పొడవులలో ఒక 3 నుంచి 4 మీటర్ల లోతు గాక మనం ఈ ఫామ్ పాండ్స్ గుంతలను గాక మనం దవ్వుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ పనికి ఆహార రామ్జీ పథకంలో కూడా మనకు ఈ ప్రభుత్వ పరంగా ఈ ఫామ్ పాండ్స్ దవ్వుకోవడానికి కూడా ప్రభుత్వం చేయూతనిస్తుంది. కాబట్టి ఈ ఫామ్ పాండ్స్లలో మనకు ఎక్కువ వర్షపాతం ఏదైతే మన భూములకు ఇంకా వరద రూపంలో వచ్చిన దాన్ని కనుక మనం నిల్వ చేసుకున్నట్లయితే ఇలా మనకు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు దీర్ఘకాలిక 2-3 వారాలు కూడా మనకు వర్షాలు పడకుండా మొక్క బెట్ట గురవుతుంది. అదే పూత పిండ దశలో ఉన్నప్పుడు మనం ఈ నిల్వ చేసుకున్న నీటిని కనుక మనం దానికి తడిల రూపంలో అందించినట్లయితే మొక్కలను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అయితే మనకు ఈ నదుల పరిస్థితుల్లో కూడా మనం గమనించినట్లయితే నదులు కూడా ఇంకా బాగా వర్షాలు పడి నదులు పొంగిన పరిస్థితులు అయితే పెద్దగా కనపడట్లేదు. చాలా జలాశయాలు కూడా సగానికి కూడా నిండలేదు. కాబట్టి ఈ ఉన్న నీటిని కూడా బహుశా ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఆలోచన చూసినట్లయితే తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఏమైనా మనకు 1-2 తడులు పంటలను రక్షించుకోవడానికి ఇచ్చినట్లయితే ఆ నీటిని కూడా మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలనుకుంటే మనకు సాంప్రదాయ ఉపరితల నీటి సాగు పద్ధతులను కాకుండా మనకు సూక్ష్మ సేద్య పద్ధతులు, ముఖ్యంగా స్ప్రింక్లర్ కానీ, తుంపర సేద్యం కానీ లేదా బిందు సేద్యం కానీ ఉపయోగించుకున్నట్లయితే తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరి మనకు ఈ సూక్ష్మ సేద్య పద్ధతులకు ప్రభుత్వ పరంగా కూడా కొంత సబ్సిడీస్ ఇస్తున్నారు. మరి రైతు సోదరులు దీన్ని ఉపయోగించుకుని ఈ పద్ధతుల ద్వారా మనం గనక నీటిని వినియోగించుకున్నట్లయితే దాదాపు మనకు ఉపరితల నీటి సాగు పద్ధతులపైన మనకు 60-70% వరకు కూడా మనం నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మనకు ఆరుతడి పంటలు ఏవైతే మనకు మొక్కజొన్న, చిరుధాన్యాలు, వేరుశెనగ, పత్తి ఇలాంటి పంటల్లో మనము కాలానుగుణంగా మనము అంతర్కృషి దంతె కానీ గుంటక ద్వారా కానీ, అలానే మనము ఈ తేమను ఎక్కువ ఇప్పుడు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి, పగటిపూట రాత్రిపూట కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మనకు ఈ భూమిలో ఉన్న తేమను బయటకు పోకుండా మనం ఈ అంతర్కృషి చేతో పాటు మనము పంట వ్యర్థాలను కానీ ప్లాస్టిక్ షీట్స్ కానీ మల్చింగ్ పైన కప్పినట్లయితే తేమ నష్టాలను మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. మరి ఇలానే కాకుండా మనము ఎక్కడెక్కడైతే మనకు ఈ పంటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది కానీ నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు మనం కొంత పంటను నష్టపోయినా మిగతా పంటను సంరక్షించుకోవడానికి సగం పంట వరకైనా మనకు ఆ పంట యొక్క ఏదైతే మనకు సున్నిత దశలు ఉంటాయో ఆ దశలలో ముఖ్యంగా మనకు ప్రతి ఉంటే ముఖ్యంగా మనకు పూత దశ కానీ, స్క్వేర్ ఇనిషియేషన్ దశ కానీ, ఈ దశల్లో నీటికి ఎక్కువ అవసరాలు ఉంటాయి. కాబట్టి ఆ దశలలో ఈ ఉన్న నీటిని కనుక మనం పంటకిచ్చుకున్నట్లయితే ప్రతి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. అట్లనే మొక్కజొన్న అయితే మనకు పాలు పోసుకునే దశ కానీ లేకపోతే మనకు సిల్కింగ్ వచ్చే దశలో కనుక ఈ ఉన్న నీటిని కనుక వినియోగించుకున్నట్లయితే మొక్కజొన్నను మనం నీటి ఎద్దరి నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరి ఇదే కాకుండా మనకు కొన్ని ప్రాంతాలలో మనకు ఈ ఖరీఫ్ కాలం అయిపోవచ్చు నెక్స్ట్ అక్టోబర్కు, ఒకవేళ మనం ఖరీఫ్లో నల్లరేగడి భూములు ఎక్కడైతే మనం బీడుగా పెట్టుకున్నట్లయితే అందులో ఏమన్నా మనకు తేమ ఉన్నట్లయితే వచ్చే రబీ కాలంలో మనకు స్వల్పకాలిక ఇప్పుడు పశువులకు కూడా మన ఆహారం కావాలి కాబట్టి
గడ్డిజాతి పంటలను కానీ లేదా పెసర

0: మేము తక్కువ 60 రోజుల్లో వచ్చే పంటలు కానీ వేసుకొని వేసి కొంతగా మనం దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అవి కూడా రాని పరిస్థితి ఉంటే కనీసం మనము మన పశువులకు పోషణకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడున్న ఈ వర్షాభావ పరిస్థితుల్లో నీటి లభ్యత బావులల్లో, కుంటలల్లో, నదులల్లో కూడా చాలా క్రిటికల్గా ఉన్నది. కాబట్టి ఉన్న నీటిని ఉన్న మన పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రణాళిక పద్ధతిగా ఉపయోగించుకొని మీ పంటలను కాపాడుకున్నట్లయితే ఎంతలో కొంత మనము కొంత దిగుబడిని తీసుకొని రైతులు కొంత లాభం పొందుతారని ఆశిస్తున్నాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వ్యవసాయ సూచనలు విన్నారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 35 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. 103.2 MHz వైమరీ న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు.

ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం మరియు పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె రామకృష్ణ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 20వ ఆసియా క్రీడలు 2026 జపాన్లో జరగనున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం కర్టెన్ రైజర్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 శ్రోతలందరినీ అలరిస్తాయి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారాలలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రసారమయ్యే భక్తి రంజనీ కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో ఎస్ఎస్ శ్రీనివాసులు గారు అందించిన సూక్తులు ప్రసారమవుతాయి. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 వింటారు ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పల్మొనాలజిస్ట్, శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ వి హరిత కృష్ణ గారు అందించే సలహాలు, సూచనలు వింటారు. 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తెలియజేసే సలహాలు, సూచనలు వింటారు. 8:00

15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు రెండవ భాగం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీ ఎర్రంరాజు గారు మరియు శ్రీమతి ఎం శశిరేఖ గారు, నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు, సహకారం శ్రీ ఎర్రంరాజు గారు. 9:00 హృదయ రాగాలు వాట్సప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్ లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేపౌట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ది స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లు

అధిగమించిందని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్దాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఈ అధ్యకుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ అధ్యకుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత, సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్దికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిబ్ నబిన్ మీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 635,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు
ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ

0: ఐక్యతను సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడ్లో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మనుభాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మనుభాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మనుభాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నిలయంలో సమయం 7:15 దాటి 45 సెకండ్లు. ఇప్పుడు వింటారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం మరియు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె రామకృష్ణ గారు అందించే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 91 నుండి 93% మరియు మధ్యాహ్నం 54 నుండి 65% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 3 నుండి 11 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. కొమ్ము రకం పసుపు క్వింటాలు 1 ఇంటికి గరిష్ట ధర 16,671 రూపాయలు, కనిష్ట ధర 9,506 రూపాయలు, మోడల్ ధర 15,616 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 14,441 రూపాయలు, కనిష్ట ధర 11,006 రూపాయలు, మోడల్ ధర 13,600 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 13,206 రూపాయలు, కనిష్ట ధర 8,006 రూపాయలు, మోడల్ ధర 11,500 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,100 రూపాయలు, కనిష్ట ధర 10,939 రూపాయలు, మోడల్ ధర 11,929 రూపాయలు. మొక్కలు హైబ్రిడ్ గరిష్ట ధర 2,232 రూపాయలు, కనిష్ట ధర 1,789 రూపాయలు, మోడల్ ధర 1,809 రూపాయలు. జొన్నలు హైబ్రిడ్ గరిష్ట ధర 2,000 రూపాయలు, కనిష్ట ధర, మోడల్ ధరలు కూడా 2,000 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎల్నినో ప్రభావం మరియు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె రామకృష్ణ గారు అందించే వివరాలు వింటారు.
2: అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఎల్నినో, ముఖ్యంగా మనకి రాష్ట్రం అంతటగా

వినిపిస్తున్నటువంటి ఒకే ఒక పదం ఎల్నినో. ఈ ఎల్నినో అంటే ఏమిటి? దీని యొక్క ప్రభావం వ్యవసాయం పైన మరియు రైతాంగం పైన ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఎల్నినో అనే విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇది వర్షపాతం పడవలసిన స్థాయి కంటే, అంటే సాధారణ శాతం కంటే తక్కువగా నమోదు అయ్యేటువంటి ఒక ప్రక్రియ. ఇది ఎందుకు జరుగుతుందంటే, ముఖ్యంగా ఉష్ణోగ్రతల వ్యత్యాసం అనేది దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసం, అంటే పెరుగుదల అని చెప్పచ్చు. పెరుగుదల వల్ల నైరుతి ఋతుపవనం అనేది సాధారణంగా ఏర్పడే దానికంటే భిన్నంగా ఏర్పడి వర్షపాతాన్ని తగ్గించేస్తుంది. ఈ ప్రక్రియనే దీన్ని మనము ఎల్నినోగా చెప్పవచ్చు. సో ఇది మధ్యస్థ పసిఫిక్ మహాసముద్రము మరియు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడుతున్నటువంటి ఒక ముఖ్యమైన వాతావరణ సంబంధించినటువంటి దృగ్విషయంగా మనం దీన్ని పేర్కొనవచ్చు. దీని ద్వారా ముఖ్యంగా భారతదేశంలో వస్తున్నటువంటి సౌత్ వెస్ట్ మాన్సూన్, అంటే దీన్ని నైరుతి ఋతుపవనంగా మనం అభివర్ణిస్తాము. ఈ నైరుతి ఋతుపవనం యొక్క ప్రభావం అనేది ఆశించిన మేరకు ఉండకుండా కొంతవరకు తగ్గిస్తుంది. దీని ద్వారా వర్షం అనేది సాధారణ స్థాయిలో 100% నమోదవుతున్నప్పుడు ఇక్కడ వచ్చేసి 85 నుంచి 70% కొన్నిసార్లు ఈ విధంగా నమోదవడం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా వర్షపాతం అనేది ఆలస్యంగా రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, సకాలంలో రైతు పంటలు వేసుకోలేక పోతాడు. ఇంకొకటి, విత్తనాలు పెట్టుకోవడం అనేది కూడా ఆలస్యం అవుతుంది. ఖరీఫ్ పంటల విత్తనాలు సాధారణ సమయానికి వేయకపోతే అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు ఎదుర్కొంటాము. ముఖ్యమైన పంటలు మన రాష్ట్రంలో పండుతున్నటువంటివి చూసుకున్నట్లయితే వరి, పత్తి, మొక్కజొన్న పంటలు, ఇవన్నీ కూడా వర్షాకాలంలో మనకు ప్రధాన పంటలుగా తెలంగాణలో సాగవుతున్నది. దీని ద్వారా, అంటే వర్షం అనేది తక్కువగా నమోదవడం వల్ల ఏం జరుగుతుంది, పంట యొక్క పెరుగుదల అనేది మందగించి దిగుబడి అనేది గణనీయంగా తగ్గడం జరుగుతుంది. ఇంకొకటి, నీటి కొరత అనేది తీవ్రంగా ఏర్పడుతుంది. వర్షాధార పంటలైన పత్తి, కంది, పెసర, మొక్కజొన్న వంటి పంటల దిగుబడులు దగ్గర దగ్గరగా మనకు గణనీయంగా తగ్గుతాయి. అంటే 25 నుండి 30% వరకు కూడా కొన్నిసార్లు తగ్గిపోయే అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఇంకొకటి, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంట మొక్కలు సరైన సమయంలో పూత రాకుండా వచ్చినటువంటి పూత కూడా రాలిపోయడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా కూడా దిగుబడి అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఎల్నినో పరిస్థితులు ముఖ్యంగా కొన్ని చర్యలు చేపట్టినట్లయితే రైతు ఈ ఎల్నినో యొక్క ప్రభావం తగ్గించబడి కొంతవరకు దిగుబడిని రాబట్టుకోగలుగుతాడు. దీనికి మనం కొన్ని సూచనలు సలహాలు పాటించినట్లయితే కొంతవరకు దీని యొక్క ప్రభావాన్ని తగ్గించుకుని దిగుబడిని అనేది ఆశించిన మేరకు రాబట్టుకునే ఆస్కారము ఎంతైనా ఉన్నది. దీంట్లో కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. వర్షపు నీటిని ముఖ్యంగా సంరక్షించుకోవాలి. అది ఏ విధంగా అంటే, ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలి, తర్వాత చెక్ డ్యాంలు మనము కట్టుకున్నట్లయితే, తర్వాత ఇంకొకటి డ్రిప్ మరియు స్ప్రింక్లర్, దీన్ని మనము తుంపర సేద్యంగా అభివర్ణించుకోవచ్చు. ఈ తుంపర సేద్యం ద్వారా నీరు అనేది మొక్క యొక్క వేరు వ్యవస్థకు నేరుగా అందించబడుతుంది. కావున మనం నేల అంతటా కూడా నీటితో తడపాల్సిన అవసరం ఉండకుండా ఓన్లీ మొక్క యొక్క వేరు వ్యవస్థ మాత్రమే నీరు అందిస్తాం. కాబట్టి ఉన్నటువంటి కొంత నీటినే మనము పంటలకు సరైన సమయంలో అందించడం ద్వారా, అంటే నీటి యొక్క వసతి మనకు తక్కువగా ఉన్నా కూడా పంటలను మనము సురక్షితంగా పండించుకోవచ్చు. ఇంకొకటి, ఎల్నినో యొక్క ప్రభావం గురించి మనం సంక్షిప్తంగా చెప్పాలనుకున్నట్లయితే, ముఖ్యంగా వర్షపాతం తగ్గుతుంది, తద్వారా నీటి యొక్క కొరత ఏర్పడుతుంది, నేలలో తేమ శాతం అనేది తగ్గుతుంది, దీని ద్వారా మనకు పంటల దిగుబడి అనేది

ఎక్కువ నీరు అవసరమైన పంటలను మనము సాగు చేయడానికి సాధారణంగా కొంతవరకు మనం దీన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే దీర్ఘకాలిక పంటలు 160-170 రోజులు అవసరమైనటువంటి పంటల్ని సాగులోకి తీసుకురాకుండా మనము తక్కువ కాల పరిమితి కలిగినటువంటి పంటలు 120-125 రోజుల వరకు సాగు అయ్యే పంటల్ని మనం ఎంచుకున్నట్లయితే తక్కువ నీరు లభ్యత ఉన్నట్టుంది కాబట్టి నమోదైన వర్షపాతం తక్కువగా ఉంటుంది. కావున ఆ తగ్గించినటువంటి వర్షపాతం ద్వారానే మనము పంటలు రాబట్టుకోవడానికి ఆస్కారము ఉంటుంది. సో ఈ స్వల్పకాలిక పంటలు అనేవి ఏమేంటి అనేవి చర్చించుకుందాం. ముఖ్యంగా పెసర్లు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు వంటివి తక్కువ కాలంలో మనకు సాగవుతాయి. ఇంకొకటి ఏంటంటే వీటి యొక్క ప్రధాన లక్షణము చూసినట్లయితే తక్కువ నీటిని వాడుకొని ఇవి వాటి యొక్క జీవితకాలాన్ని ముగిస్తాయి. ఇంకొకటి దిగుబడిని కూడా వర్షాభావ పరిస్థితుల్లో ఇవి ఆశించిన మేరంతటా దిగుబడిని ఇస్తాయి. ఇంకొకటి పంటల వైవిధ్యీకరణ. వైవిధ్యీకరణ అంటే వివిధ రకాలైనటువంటి భిన్న పంటలను సాగు చేయడం. భిన్న పంటలు చూసినట్లయితే ఇంతకుముందుకు చూసినట్లయితే రైతులు ఒక రైతు ఒకే పంటను వేయడము, 4-5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఒకే వరి వేసుకున్న రైతు వరి మాత్రమే వేయడము, మొక్కజొన్న వేసుకున్నటువంటి రైతు మొక్కజొన్న మాత్రమే వేసుకోవడము. దీనికి భిన్నంగా మనం వ్యవసాయం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వరి వేయాలి, కందులు వేయాలి, పెసర్లు వేయాలి, మినుములు వేయాలి, పొద్దుతిరుగుడు పంటలు వేయాలి, ఇవన్నీ పంటలను కూడా మనం వేయాలి. అప్పుడు ఈ విధంగా చేయడాన్ని పంటల వైవిధ్యీకరణగా అభివర్ణిస్తాం. ఇంకొకటి విత్తే సమయంలో కూడా కొన్ని మెలకువలు అనేవి మనం పాటించాలి. తొలకరి వర్షం అంటాం కదండి, ఈ తొలకరి వర్షాన్ని మనం ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోవద్దు. ఎందుకంటే మనకు కంపల్సరీ సాలుపెట్టు వాన అనేది నమోదైన తర్వాతనే విత్తనం అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాలుపెట్టు వాన అనేది మొదటి వర్షానికి మనకు సాధారణంగా ఋతుపవనం ప్రారంభ దశలో పడకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి విత్తే సమయ నిర్వహణ. అంటే వర్షాలు ఆలస్యమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనకు తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి పంటలను మాత్రమే ముఖ్యంగా ఎంచుకోవాలి. ఇంకొకటి చూసినట్లయితే నీటి నిర్వహణ. అంటే నీటిని మనం ఏ విధంగా యాజమాన్యం చేస్తున్నాము, ఎలా వాడుకుంటున్నాము, ఎలా మనం దాటిని సమపాలలో అన్ని రకాల పంటలకు సమపాలలో ఇస్తున్నాము అనేది పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అంటే తుంపర సేద్యం ముందుగా చర్చించడం ఆల్రెడీ మనము బిందు సేద్యము తుంపర సేద్యం ద్వారా నీరును అందించినట్లయితే మన దగ్గర తక్కువ నీరు ఉన్నప్పుడు నేరుగా ఈ పద్ధతుల ద్వారా వేరు వ్యవస్థకు నీరు అందిస్తున్నాం కాబట్టి నేరుగా మొక్క యొక్క వేరుకు నీరు అందుతుంది. తద్వారా మొక్కకు సంబంధించినటువంటి అన్ని రకాల జీవక్రియలు సమపాలలో నిర్వహించుతాయి. తద్వారా నీరు అనేది ఆదా అవుతుంది, మనకు ఎలాంటి వేస్ట్ అవడం అనేది నీటి యాజమాన్యంలో జరగకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్. అంటే తడి మరియు పొడి పద్ధతులను ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా ఫాలో అయినట్లయితే, అంటే ఒకసారి ఈ 3 రోజులకి నీరు తడి ఇచ్చినప్పుడు ఒక 4 రోజులు గ్యాప్ ఇవ్వడము, ఆ నేల యొక్క స్వభావాన్ని బట్టి 2 రోజుల తర్వాత గాని 3 రోజుల తర్వాత గాని గ్యాప్ ఇచ్చి మళ్ళీ నీటి తడులు ఇచ్చుకోవడం వల్ల కంటిన్యూస్ గా నీటి తడులు ఇవ్వట్లేదు కాబట్టి నీరు అనేది ఆదా అవుతుంది. ఈ ఆదా అయిన నీరు ద్వారా మనకు అంటే ఇంకొక రకమైన పంటని సాగు చేయడానికి కూడా ఈ నీరు అనేది మిగిలినటువంటి నీరు దోహదపడుతుంది. ఇంకోటి నేలలో ఉన్నటువంటి తేమను సంరక్షించడము ప్రధానమైన విషయంగా భావించాలి. దీన్ని మనం సంరక్షిస్తామంటే కొన్ని రకాలమైన పద్ధతులు ఉన్నాయి. మల్చింగ్ పద్ధతి. మల్చింగ్ అంటే నేలను మనము నేలలో ఉన్నటువంటి నీరు ఆవిరైపోకుండా నేల యొక్క ఉపరితలం పైన వివిధ రకాలైనటువంటి పదార్థాలతో మనం నేలను కప్పి ఉంచే విధానాన్ని మల్చింగ్ పద్ధతి అంటాము. ఇది గడ్డి ద్వారా చేయొచ్చు. మనకు ఇంతకుముందు సీజన్లో పండినటువంటి పంట యొక్క అవశేషాలు మిగిలి ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా మనము ఇది చేయవచ్చు. ఈ మల్చింగ్ పద్ధతి ఏం చేస్తుందంటే సూర్యరశ్మి నుంచి నేరుగా నేలకు తగలకుండా ఇది కాపాడుతుంది. తద్వారా నేల యొక్క ఉపరితలం పైన

0: ఉన్నటువంటి నీరు ఆవిరై వాతావరణంలో కలిసిపోకుండా ఇది మధ్యలో ఒక అడ్డుకట్టగా నిలుస్తుంది. తద్వారా నీరు అనేది ఆవిరైపోకుండా ఉంటుంది. ఇంకోటి ఉన్నటువంటి నీరు కూడా మొక్కలు సమపాలలో తీసుకుంటాయి. తద్వారా నీరు అనేది మనకు సమర్థవంతంగా ఆదా అవుతుంది. ఇంకొకటి కలుపు మొక్కల్ని తీసేసినట్లయితే ఈ కలుపు అనేది ముఖ్యంగా ఇది ఏం చేస్తుందంటే పంట మొక్క కన్నా కూడా ఈ కలుపు మొక్క 5 నుండి 6 రెట్లు నీటిని ఎక్కువగా తీసుకోవడంటుంది. ఎందుకంటే దీనికి మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఫాలో అవ్వం కాబట్టి దీని యొక్క శక్తి సాధారణ పంట మొక్క కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా అది మనం వేసినటువంటి ఎరువులైనా కానీ నీరైనా కానీ అధిక మొత్తంలో తీసుకొని పంట మొక్కలకు మిగల్చకుండా ఉంటుంది. కాబట్టి ఈ కలుపు మొక్కలను మనం తీసేసినట్లయితే వీటి యొక్క బారి నుండి పంటను మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ నీరు ఆదా అవుతుంది కాబట్టి ఈ నీటిని పంట మొక్కలు తీసుకొని సమర్థవంతంగా ఏపుగా ఎదుగుతాయి. ఇంకొకటి తర్వాత సేంద్రియ ఎరువులు కూడా వాడుకోవచ్చు. ఈ సేంద్రియ ఎరువులు ఏంటంటే ఇది నీటిని ఆదా చేస్తాయి, ఒడిసి పట్టుకుంటాయి. వాటి యొక్క లక్షణం ఏంటంటే నీటిని ఒడిసి పట్టుకునే లక్షణం వీటికి ఉంటుంది సహజత్వంగా. అందుకని ఈ నీటిని ఇవి ఒడిసి పడతాయి. పడినటువంటి వర్షపు చినుకులని ఒడిసి పట్టుకుని ఇవి నీటిని మొక్కకు అవసరమైనప్పుడు అందిస్తాయి. ఈ విధంగా ఇంకొకటి మనకు పచ్చి రొట్టె ఎరువులు కూడా వాడుకోవాలి. పచ్చి రొట్టె ఎరువులు ఏంటంటే సాధారణంగా సహజత్వంగా సేంద్రియ కర్బనం ద్వారా నిర్మితమై ఉంటాయి. కాబట్టి ఈ సేంద్రియ కర్బనం అనేది మొక్క యొక్క నీటిని ఒరిసి పట్టుకునే లక్షణం దీనికి సహజత్వంగా ఉంటుంది. తద్వారా అవసరమైనటువంటి కాలంలో అంటే బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు పంటకు ఇవి తనలో ఉన్నటువంటి నీరును అందించి మొక్కను ఏపుగా పెరగడానికి దోహదపడతాయి. ఇంకొకటి ఎరువుల నిర్వహణ. ముఖ్యంగా ఈ ఎల్నినో సమయాల్లో ఎరువులు అనేది నిర్వహణ అనేది తూచా తప్పకుండా మనము పాటించాల్సింది ఉంటుంది. ఇది యూరియా ఒకేసారి వేయకుండా విడుదల వారీగా వేసుకోవాలి. అంటే మొక్కకు ఏ దశలో అయితే ఎరువులు అవసరమవుతాయో అదే దశలో యూరియా వేసుకోవాలి. యూరియాని ముఖ్యంగా 3 దఫాలుగా వేసుకుంటాము ఏ పంటకు చూసినట్లయినా. అంటే ముఖ్యంగా ఇది మనకు పూత దశలో కావచ్చు, గింజ పాలు పోసుకునే దశ కావచ్చు, తర్వాత మనకు గ్రాండ్ గ్రోత్ ఫేస్ అని అంటాము. ఈ గ్రాండ్ గ్రోత్ ఫేస్ లో కూడా మనకు ఇది ఎరువులు అనేవి సహజంగా ఉపయోగపడతాయి. ఇంకొకటి సూక్ష్మ పోషకాలు కూడా అంటే ఐరన్ కావచ్చు, జింకు, బోరాను, మెగ్నీషియము, అల్యూమినియము ఇవన్నీ కూడా మొక్క యొక్క క్రియలో ఇవి భాగాలుగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సమపాలిలో తీసుకోవాలి. ఇంకొకటి ఈ ఎల్లినో సమయంలో పురుగులు మరియు తెగుళ్ల నిర్వహణ కూడా మనకు ముఖ్యమైన ఒక ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇది క్రమం తప్పకుండా మనం పంట పరిశీలన చేసుకోవాలి. వచ్చినటువంటి పురుగులు ఏవైనా తెగుళ్ళు ఏవైనా మనకు కనిపించినట్లయితే వాటికి తగ్గటువంటి మన యాజమాన్య పద్ధతులు ఫాలో అవడం వల్ల కంట్రోల్ చేసుకున్న వాళ్ళము అవుతాము. ముఖ్యంగా ఏ ప్రక్రియ అయినా ఎట్లా అంటే మనకు సమగ్ర యాజమాన్యం ద్వారా చేపట్టినట్లయితే అన్ని రకాలైనటువంటి పురుగు మందులకైనా తెగుళ్లకైనా సింపుల్ గా మనం కంట్రోల్ చేసుకున్న వాళ్ళము అవుతాము. రైతులకు ముఖ్యమైన సూచనలు విధంగా మనం చెప్పాలంటే నీటి లభ్యత అంచనా వేసి మాత్రమే పంటలను సాగు చేసుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో పప్పుధాన్యాలు చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అవి తక్కువ నీటితో పంటను అందించగలుగుతాయి. కాబట్టి అవి అంటే ఈ ఎల్లినో సమయంలో రైతులకు చిరుధాన్య పంటలు అనేవి దోహదం చేస్తాయి. ఇంకొకటి కంటింజెన్సీ క్రాప్ ప్లానింగ్ అంటాము. కంటింజెన్సీ క్రాప్ ప్లానింగ్ అంటే ఇలాంటి ఎల్లినో పరిస్థితుల్లో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఏ రకమైనటువంటి పంటలు పండుతాయో ఆ విధంగా మనము పంటలను సూచించడాన్నే ఈ కంటింజెన్సీ క్రాప్ ప్లానింగ్ కింద చెప్పవచ్చు. సో ఈ చెప్పినటువంటి అన్ని రకాల సలహాలు సూచనలు రైతులు తూచా తప్పకుండా పాటించినట్లయితే ఈ ఎల్నినో ప్రభావం నుండి రైతులు తమ పంటలను రక్షించుకోవచ్చు. తద్వారా వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా పంటలను సమర్థవంతంగా రాబట్టుకోవచ్చు. సో ఇవన్నీ చెప్పిన విధంగా రైతులు ఫాలో అవడం వల్ల రైతులు ముఖ్యంగా మంచిగా వ్యవసాయం అనేది చేసుకోగలుగుతారు.
1: ఇంతవరకు మీరు ఎల్నినో ప్రభావం మరియు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె రామకృష్ణ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం వింటారు.

జానపద గేయం విన్నారు. పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు పెరటి తోటల్లో ఔషధ ఉపయోగాలున్న ఆకుకూరల పెంపకం గురించి కొన్ని వివరాలు వింటారు. పంట పొలాలతో పాటు పెరటి తోటల్లో రైతులు కూరగాయలను కూడా సాగు చేసుకుంటే పెరిగిన ధరల నేపథ్యంలో గృహావసరాలు తీరడమే కాకుండా వారికి కొంత ఆదాయం కూడా లభిస్తుంది. అదేవిధంగా ఆ కూరగాయల్లో సైతం ఔషధ ఉపయోగాలున్న కొన్ని ఆకుకూరలను సాగు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మరి ఈరోజు కొన్ని ఆకుకూరల్లోని ఔషధ ఉపయోగాలను పరిశీలిద్దాం. ముందుగా మెంతులు. 1 నుండి 2 అడుగుల వరకు పెరిగే వార్షిక మొక్క ఇది. చాలామంది రైతులు మెంతి గింజల పంట కోసం పచ్చి ఆకుకూరగా దీన్ని పండిస్తారు. వీటి గింజల్లో ట్రిగోనెల్లిన్

అనే ఆల్కలాయిడ్ సువాసన ద్రవ్యం, నూనె పదార్థాలున్నాయి. పచ్చి ఆకులను నూరి స్నానం చేసే ముందు తలకు మర్దన చేస్తే కేశవృద్ధితో పాటు కేశాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. పచ్చి ఆకులు నూరి ముఖానికి రాస్తే మొటిమలు ముడతలు రాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. మెంతులను నానబెడితే ఉబ్బుతాయి. వాటిని ఉడకబెట్టి ఆ ద్రావణాన్ని ఉడికిన మెంతులతో సేవిస్తే అల్సర్ నుండి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా కడుపులో ఏర్పడే పుండ్లను మెంతుల విత్తనాలలో ఉండే జిగురు పదార్థం ఒక పల్చటి పొరలా పేగులపై ఉండి నయం చేస్తుంది. నీటి విరేచనాలు వస్తే ఒక చెంచాడు మెంతులను మింగితే ఉపశమనం కలుగుతుంది. రెండు చెంచాల మెంతులు లేదా మెంతిపొడిని నీటితో సేవిస్తే మధుమేహ నివారణకు తోడ్పడుతుంది. దీన్ని నిత్యం ఉదయాన్నే తీసుకోవాలి. రెండు చెంచాల నానబెట్టిన మెంతి గింజలను నూర్చి తలకు మర్దనా చేసి ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలు రాలటం, చుండ్రు తగ్గుతాయి. ఇక లీటరు నీటిలో రెండు చెంచాల మెంతులను నానబెట్టి ఉడకబెట్టిన ద్రావణంతో పుక్కిలిస్తే గొంతు గరగరా తగ్గుతుంది. ఇక కొత్తిమీర గురించి వివరాలు తెలుసుకుందాం. ఇది అడుగు ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిని ఆకుకూరగా, ధనియాల గింజల కోసం రైతులు పండిస్తారు. దీని లేత మొక్క రసాన్ని కూరల్లో సుగంధ ద్రవ్యంగా వాడతారు. కొత్తిమీర తాజా ఆకులను నూరిన రసం రెండు చెంచాలను పెరుగుతో తీసుకుంటే ఆకలి పుట్టి అజీర్తి, వికారం, రక్త విరేచనాలు తగ్గుతాయి. ఈ రసాన్ని చిటికెడు పసుపుతో కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి. రాత్రిపూట రాసుకుని అరగంట తర్వాత ముఖం కడుక్కోవాలి. గరిటెడు ధనియాల పొడిని రెండు గ్లాసుల నీటిలో ఉడకబెట్టి వడకట్టగా వచ్చిన ద్రవాన్ని తాగితే మూత్రం సాఫీగా వస్తుంది. మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇక మునగ. మునగ చెట్లను ఇటీవలి కాలంలో రైతులు విస్తృతంగా పెంచుతున్నారు. మునగ చెట్ల లేత ఆకులు, కాయలు బలవర్ధకమైనవే కాకుండా ఔషధ ఉపయోగమున్నవి కూడా. 100 గ్రాముల ఆకుల్లో కాల్షియం 440 మిల్లీగ్రాములు, ఫాస్పరస్ 70 మిల్లీగ్రాములు, ఇనుప ధాతువు 7 మిల్లీగ్రాములు, విటమిన్ సి 220 మిల్లీగ్రాములు, కేలరీలు 92% ఉన్నాయి. పచ్చి మునగాకు రసం ఒక చెంచాను పాలతో కలిపిస్తే పిల్లల్లో ఎముకలు త్వరగా ఎదుగుతాయి. గరిటెడు రసాన్ని గరిటెడు పచ్చి దోసకాయ రసంతో సేవిస్తే మూత్రం బాగా జారీ అవుతుంది. మధుమేహం ఉన్నవారు గరిటెడు ఆకురసాన్ని 10 గ్రాముల సైంధవ లవణంతో కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. ఒక చెంచా ఆకురసం, ఒక చెంచా తేనె కొబ్బరి నీటితో కలిపి ఇస్తే కలరా, విరేచనాలు, కడుపు నొప్పి, కామెర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. గుప్పెడు పచ్చి ఆకుల్ని 2 గ్లాసుల నీటిలో ఉడకబెట్టి వడకట్టిన నీటికి కొంచెం ఉప్పు, మిరియాలు, నిమ్మరసం వేసి తయారు చేసిన రసం తీసుకుంటే ఉబ్బసము, క్షయవ్యాధిగ్రస్తులకు ఉపశమనం లభిస్తుంది. ఆకులు వేసిన నీటిలో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి నీరు తీసేసి ఉడికిన ఆకుకు కొంచెం వెన్న వేసి వేయించి గర్భిణులు, బాలింతలకు ఇస్తే సుఖప్రసవంతో పాటు క్షీరవృద్ధినిస్తుంది. మునగాకులు, పూలు వేసి తయారు చేసిన చారు రసం జలుబు, దగ్గు, గొంతు, ఛాతీ వ్యాధుల నుంచి ఉపశమనాన్నిస్తుంది. ఇలా ఔషధ ఉపయోగాలు అధికంగా ఉన్నటువంటి ఆకుకూరలను రైతులు పండించుకుంటే ఆరోగ్యము, ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఇంతవరకు మీరు పెరటి తోటల్లో ఔషధ ఉపయోగాలున్న ఆకుకూరల పెంపకం గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు మరొక జానపద గేయం విందాం.

0: ఇంతవరకు మీరు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: సమయం 7:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయమిందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
3: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్ గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్కి స్టార్టప్స్ జనరల్ గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలా మంది స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్కి ఇనీషియల్గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, మార్కెట్ ఎంట్రీ అయినా సరే, ఇటువంటివి వాళ్ళు చాలా వరకు ఫండ్ లేకపోవడము ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సీడ్ ఫండ్ అంటే మొదటగా ఇనీషియల్ స్టేజ్లో, అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన స్టేజ్లో ఇవ్వబడే ఈ ఫండ్ ని సీడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
2: డాక్టర్ గారు, ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకునే వారు ఈ సీడ్ ఫండ్ కింద అప్లై చేసుకోవచ్చు?
3: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది ఎటువంటి వ్యాపారం అయినా సరే, అది ఏ సెక్టార్లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు, మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్, వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటిలో డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా సరే, అలానే ఒక మీరు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసము, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు. సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
2: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
3: సో ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, సో ఈ విధంగా రిజిస్టర్

0: చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి, డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని. డిపిఐఐటి అంటే ఏమిటి, ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది, దాని వల్ల ఉపయోగాలు ఏమి?
0: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన ఒక ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్బి పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్, ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత, ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో, ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసి కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, వితిన్ 1 డే నుంచి ఒక 3 డేస్ మాక్సిమం, ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్లో డిపిఐటి నంబర్, ఆ నంబర్ని మీరు యూజ్ చేసుకొని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు స్కీమ్ కి అప్లై చేసుకోవాలన్నమాట.
1: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్ గా ఏమైనా అవసరం ఉందంటారా?
0: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్ లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 కోట్లు 20 కోట్లు ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు, కానీ అలా కాకుండా 0 నుంచి 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ, అంటే బిలో 10 ఇయర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 0 స్టేజ్ నుండి ఒక 10 ఇయర్స్ వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కండిషన్స్, అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ బిలో 10 ఇయర్స్, అలా ఈ 4 క్రైటీరియా ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
1: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏంటి, స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?
0: రైట్. సో ఈ గ్రాంట్స్ కి మనకు ఈ సీడ్ ఫండ్ కి, గ్రాంట్స్ సీడ్ ఫండ్ కి వాటికి ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్స్ లో మీకు గ్రాంట్స్ సీడ్ ఫండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్ వాళ్ళు మీ స్టార్టప్ కంపెనీ లేదా మీ ఇన్నోవేషన్ కి వాళ్ళు మీకు ప్రజెంటేషన్, ఒక పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటాము. సో అది ఒక 10 స్లైడ్ పిచ్ డెక్ ప్రజెంటేషన్, అంటే ఒక తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్గా పిచ్ డెక్లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చేసి కనీసం ఒక 5 నుంచి 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినరు, ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక గవర్నమెంట్ ఆఫీషియల్, బ్యాంకరు, ఒక ఇన్వెస్టర్, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
0: రైట్ ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మన

0: కు జనరల్గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్లో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఏఐసి ఎల్ఈవి హబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
0: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎల్ఈవి హబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట, ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటర్, మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఐసీఎల్ఈ వీహబ్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5-star రేటింగ్, ఇంక్యుబేటర్ విత్ 5-star రేటింగ్, అంటే మాకు మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు, మేము ఇంక్యుబేటర్ ద్వారా ఎస్ఎస్ఎఫ్ఎస్ ఆప్రనైజేషన్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5-star రేటింగ్ ద్వారా, మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు ఎస్ఎస్ఎఫ్ఎస్ ప్రాముఖ్యత ఏమిటంటే, స్టార్టప్స్కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్ మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము. సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్లకు ఇంక్యుబేటర్ తరఫున ఇవ్వడం జరిగింది.
1: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆన్లైన్లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్, మీకు జనరల్గా మీకు ఈ డిపిటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5-6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే, మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలనా, లేకపోతే ఈ సిసిడి కావాలనా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలనా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు మ్యాన్ పవర్కి కావాలనా ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలనా, సో ఈ విధంగా డీటెయిల్గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు లాస్ట్ ఆప్షన్లో ఒక 3 ఇంక్యుబేటర్స్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి, ఇంకొక 2 ఇంక్యుబేటర్స్, వేరే ఇంక్యుబేటర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు, మీరు మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు 3 ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫామ్ మా ఇంక్యుబేటర్కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు?
0: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్కి ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత, సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్కి మేము ఒకవేళ

0: సెలెక్ట్ చేస్తే ఇది విత్ ఇన్ ఒక 45 డేస్ లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వ్యూహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్.
2: స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 దాటి 35 సెకండ్లు. ఇప్పుడు వింటారు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు మృదు మధుర గీతాలు లలిత గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక

0: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ఇప్పుడు వింటారు చక్కని సంగీత సాహిత్యాల సమ్మేళనం మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం సిరివెన్నెల సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మహర్షి సినిమా నుండి.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట కోకిల మసినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది. శ్రోతలు వింటున్నారు 103.8 MHz వైబర్ న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతారాములు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి తోటరాముడు సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

విన్న పాట పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా నుండి ఏఎం రాజా పి సుశీల పాడినది. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి సుమంగళి సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ ప్రైమరీ న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి విప్రనారాయణ సినిమా నుండి భానుమతి పాడిన పాట.

మధుర గీతాల కార్యక్రమంలో చివరగా మీరు విన్న ఆ పాట సువర్ణ సుందరి సినిమాలోనిది. శ్రోతలు విన్నారు మధుర గీతాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.